ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 31వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లు ఈరోజు ఈరోజు మున్షీ ప్రేమ్చంద్ గారి జయంతి. మున్షీ ప్రేమ్చంద్ భారతదేశపు ప్రముఖ హిందీ ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ అసలు పేరు ధన్పత్రాయ్ శ్రీవాత్సవ్. హిందీ ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించారు. ప్రేమ్చంద్ 1880 జులై 31 ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర లంహీ గ్రామంలో ఒక తపాలా గుమస్తా అజయ్లాల్, ఆయన భార్య ఆనందికి జన్మించారు. మున్షీ ప్రేమ్చంద్ తల్లిదండ్రులు ఈయనకు ధన్పత్రాయ్ అని పేరు పెట్టారు. ప్రేమ్చంద్ మామ మహాబీర్ నవాబ్ అని పిలిచేవాడు. నవాబ్ రాయ్ అనే ఈ పేరుతోనే ప్రేమ్చంద్ కొన్ని రచనలు తొలిరాడు చేశారు. సాంఘిక జీవనంలో మనిషి మంచితనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన రచయిత. ఉర్దూలో, హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాశారు. పిల్లల మానసిక పరివర్తన గురించి కూడా గొప్ప కథలు రాశారు. ఆయన రాసిన కథల్లో ఈద్ పండుగ ప్రముఖమైనది. విద్యాశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది. 1920 వచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో గోరఖ్పూర్లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై ప్రభుత్వ ఉద్యోగము వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకుని పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. 250 కథలు, 12 నవలలు రచించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. దేశభక్తి గీతం విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్.
1: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా దివ్య ఖురాన్లో ఇలా ఆజ్ఞాపించున్నాడు, వఖజా రబ్బుక ఇలా తఅబుదు వ ఇల్లా ఇయాహు వబిల్ వాలిదైన ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందక అల్కిబర్ అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫిమ్ వలా తన్హర్హుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. అనగా, మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించున్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారు ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ అని కూడా అనకు. మరి వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు. ఒక వ్యక్తి మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, యా రసూలుల్లాహ్, నేను నా తల్లిని 7 సార్లు హజ్ యాత్రకు తీసుకెళ్లాను. ఆమెను నా భుజాలపై మోస్తూ కాబా ప్రదక్షిణలు చేపించాను. దీని ద్వారా నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీరిపోయి ఉంటుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, నీవు నీ తల్లి గర్భంలో ఉండగా నీవు గర్భంలో కదులటం వలన ఆమెకు ఒక్కసారి కలిగిన నొప్పి బాధ రుణం కూడా తీరలేదు. ఆ విధంగా నువ్వు ఎన్నిసార్లు కదిలావో, ఆమె ఎన్నిసార్లు నొప్పి సహించి ఉంటుందో ఆలోచించు. తల్లి రుణం ఎన్నడూ తీరనిది. దైవప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఉన్నత స్థానం పొంది ఉన్నారు. ఆయన అల్లాతో సంభాషించేవారు, అందుకే ఆయనను కలీముల్లా అని కూడా పిలుస్తారు. అంటే అల్లాతో సంభాషించేవారు అని అర్థం. ఒకరోజు హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాను, ఓ అల్లా, స్వర్గంలో నా సహచరుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, అతనిని కలుసుకోవాలని ఉంది అని కోరుకున్నారు. స్వర్గంలో నీ తోడుగా నీ సహచరుడిగా ఉండేవాడు ఫలానా ఊరిలో ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడు, వెళ్ళి అతన్ని నీ కలుసుకోమని అల్లా సమాధానం పలికాడు. హజరత్ మూసా అలైహిస్సలాం వెంటనే అతనిని వెతుక్కుంటూ అతని దుకాణం వద్దకు చేరి నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, కాసేపు నిరీక్షించండి అన్నాడు అతను. స్వర్గంలో నా సహచరుడి స్థానం పొందిన ఇతను చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహంతో ఆయన అక్కడే కూర్చున్నారు. తన పని ముగించుకొని దుకాణం మూసి హజరత్ మూసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని ఇంటికి చేరాడు అతను. అతని ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఓ ముసలావిడ తప్ప ఇంకెవరూ లేరు. ఆ ముసల ఆవిడ అతని తల్లి. అతను గబగబా పిండి కలిపి రొట్టెలు కూర తయారు చేశాడు. తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా లేవమ్మా భోజనం చేద్దు గాని అని చెప్పి రెండు చేతులతో పట్టుకుని ఆమెను లేపాడు. ఆమె ముఖం కడిగాడు, రొట్టెలు తన చేతులతో తినిపించాడు, నీరు త్రాగించాడు, ఆమె మూతి తుడిచి పడుకోబెట్టాడు. ఆమె పడుకునే ముందు రెండు చేతులెత్తి ఏదో ప్రార్థన చేసింది. ఇది అంతా గమనిస్తున్న మూసా అలైహిస్సలాంకు ఆమె చేసిన ప్రార్థన వినిపించలేదు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, రండి ఇప్పుడు మనమిద్దరం భోజనం చేద్దామన్నాడు. ఆగు, ముందు మీ తల్లిగారు రెండు చేతులెత్తి ఏమని ప్రార్థన చేశారు చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రతిరోజు నేను దుకాణం మూసి ఇంటికి వచ్చి ముందు రొట్టెలు చేసి ఆమెకు తినిపించందే నేను తినను. ఆమె మంచం నుండి లేవలేదు, నేనే భోజనం తినిపిస్తాను, ఆమెకు సేవ చేస్తాను. ప్రతిసారి ఆమె రెండు చేతులెత్తి, ఓ అల్లా, నా కొడుకును స్వర్గంలో నీ ప్రేమైన ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం ప్రసాదించు అని ప్రార్థిస్తుంది.

0: అప్పుడు హజరత్ మూసా అలీ ఇస్లాం అన్నారు, ఆమె ప్రార్థన అల్లా ఆమోదించాడు, నేనే ఆ ప్రవక్త మూసా అలీ ఇస్లాం. అది విని అతని కళ్ళలో నీళ్లు గిర్రనా తిరిగాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సామాన్యుడికి దైవ ప్రవక్తలలో ఉన్నత స్థానం కలిగి ఉన్న హజరత్ మూసా అలీ ఇస్లాం సహచర్యం స్వర్గంలో లభించుటకు అతను తల్లికి చేసుకున్న సేవయే కారణం. ఒక ఇంజనీరు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించి, ఆమె మరణ సమయంలో నాకు కబురు చేస్తే నేను వస్తాను అని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత అతని తల్లి తుదిశ్వాస విడిచే సమయం వచ్చింది. నిర్వాహకులు అతనిని ఫోన్ చేసి చెప్పారు. అతను వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మా నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఆమె బలహీన స్వరంతో చెప్పింది, ఈ ఓల్టేజ్ హోమ్లో ఉన్న ఫ్యాన్లు సరిగా లేవు, వేసవి కాలంలో ఇక్కడ ఉన్న వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాటిని రిపేరు చేయించు లేదా నీ సొంత ఖర్చుతో కొత్త ఫ్యాన్లు కొని దానం చేయి, ఇదే నా చివరి కోరిక అంది ఆ తల్లి. అతను ఆశ్చర్యంగా, అమ్మా దీనివల్ల నీకు ఏమి లాభం, నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ ఫ్యాన్లు నా కోసం కాదు నాయనా, నీకోసం అంది ఆ తల్లి. నా కోసమా, ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, నీవు ముసలావాడి అయినప్పుడు నీ కుమారులు నిన్ను ఇదే ఓల్టేజ్ హోమ్లో చేర్పిస్తే ఫ్యాన్లు లేక నీకు ఇబ్బంది కలిగితే నా ఆత్మ క్షోభిస్తుంది, మరణించినా కూడా మమతను మరవని ఆ మహాతల్లి అంది. ఇది తల్లి ప్రేమ. ప్రేమను ఎలా చూపించాలో నాన్నకు తెలీదు, ప్రేమను ఎలా దాచుకోవాలో అమ్మ ఎరుగుదు. తమ బిడ్డలను ప్రేమించడమే వారికి తెలుసు. కనుక ఖురాన్ ఆదేశాల ప్రకారం వారిలో ఏ ఒక్కరు కానీ లేదా వారి ఇరువురు కానీ ముసలివారైతే వారితో విసుక్కుని ఛీ అని కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు. వారితో మర్యాదగా మాట్లాడడంలోనే మన జీవన సాఫల్యం దాగి ఉన్నది.
1: మరింతవరకు సయ్యద్ అబూబక్కర్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35 పొలం కబుర్లో.

5 కిలోల జిల్లేడు ఆకులను మట్టి కుండలో 10 లీటర్ల ఆవు మూత్రము 5 లీటర్ల నీరు కలిపి మిశ్రమంలో 3 నుంచి 5 రోజులు నానబెట్టి వడకట్టి 80 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఎకరం పొలంలో 10 వేప ఆకుల గుత్తులను 10 వేరువేరు స్థలాల్లో ఉంచాలి. ఎకరానికి 10 కిలోల కొయ్య బూడిదను ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి. పొలంలో నీరు నింపి బయటకు పంపించాలి. వడిసాకు తాజా ఆకులను 100 చదరపు మీటర్లకు 10 కిలోల చొప్పున ఉల్లికోడు పురుగు ఆశించిన తొలి దశలోనే చల్లుకోవాలి. నాటే ముందు నారు మొక్కలను 5% వేపగింజల కషాయంతో 24 గంటలు శుద్ధి చేయాలి. దీని వలన పచ్చదీపపు పురుగులు నివారించబడతాయి. వేప నూనె, కానుగు నూనె 1:4 నిష్పత్తిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా పురుగులు గుడ్లు పెట్టే గడ్డి, కలుపు మొక్కలను పొలంలో గట్ల నుంచి తొలగించాలి. సుడిదోమ నివారణకు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉంచకుండా చూసుకోవాలి. దీపపు ఎర్లను ఉపయోగించి సుడిదోమ, పెద్ద పురుగులను ఆకర్షించి చంపాలి. పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. మొక్కలను సరైన దూరంలోనే నాటాలి. జిల్లేడు ఆకులను మొక్కల వరుసల్లో మధ్యలో వేసి భూమిలో కలపాలి. తూటేరు ఆకు కషాయం సుడిదోమకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కంకినల్లి గనక ఆశిస్తే కామాక్షి పువ్వులను కోసి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి. ఈ కర్రలను గడ్డితో పాటు పొలంలో 10 నుంచి 15 చోట్ల పాతాలి. దీని వాసనకు పెద్ద నలులు వికర్షించబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించవు. ఈ సమయానికి పాలు పోసుకునే దశ పూర్తయి పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది. ఉత్తరేణి మొక్కల వేర్లు 10 కిలోలు, వేప బెరడు 5 కిలోలు ఎండబెట్టి పొడిని చెయ్యాలి. ఈ పొడిని 100 లీటర్ల నీటిలో ఊరేసి 10 రోజుల తర్వాత వడకట్టి పిచికారీ చేసుకోవచ్చు. 1 లీటర్ కిరోసిన్

ను 4 నుంచి 5 కిలోల వరి తౌడులో కలిపి వెదజల్లాలి. వరిలో సాధారణ పురుగు యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే జిల్లేడు కొమ్మలను సాగునీరు పారే కాల్వల్లో ఉంచాలి. దీని పాలలో ఉండే ఆల్కలాయిడు పురుగు వికర్షణిగా పనిచేస్తుంది. 30 నుంచి 40 కిలోల నల్లేరు ఆకులను 10 లీటర్ల నీటిలో కలిపి 1 లీటరు ద్రావణం మాత్రమే మిగులు వరకు మరగబెట్టాలి. దీనికి 10 గ్రాముల ఇంగువ 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి ఈ ద్రావణాన్ని బాగా వడపోసి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. నల్లేరు ఆకులను పురుగులు ఆశించడం గమనించగానే వెదజల్లి వేర్లు కాండం నాశించే పురుగులను నివారించవచ్చు. సీతాఫలం ఆకులను లేదా విత్తనాల పొడిని పొలంలో వెదజల్లితే దీని వాసనకు పురుగులు వికర్షించబడతాయి. గన్నేరు, ఉమ్మెత్త, సీతాఫలం, అగ్నిశిఖ ఆకులను, విషముష్టి కాయలను చిన్న ముక్కలుగా కత్తిరించి 5 లీటర్ల నీరున్న మట్టి కుండలో వేయాలి. మట్టి కుండపై మూత పెట్టి ఎరువు కుప్పలో 1 వారం పాతి పెట్టాలి. కుండలోని పదార్థాలను వేడి చేసి చల్లార్చి పొడి చేసి ఆ తర్వాత కుండలోని పదార్థాలను వేడి చేసి చల్లార్చి వడపోసి పిచికారీ చేయాలి. ఎకరానికి 0.8 నుంచి 1.2 లీటర్ల ద్రావణాన్ని ఎకరంలోని పంటపై 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వేప ఆకులను, అస్థి సంహారక ఆకులను సమపాళ్లలో తీసుకుని నూరి ఆవు మూత్రంలో 1 వారం పాటు నానబెట్టి ఆ తర్వాత వడపోసి వడపోసిన ద్రావణాన్ని నీటిలో 1:9 నిష్పత్తిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పరిపక్వ దశలో 1 పొడవాటి కర్ర చివరన కాకి శవాన్ని గాని లేదా నలుపు లేదా ఎరుపు గుడ్డ ముక్కని కట్టి పాతడం లేదా ఖాళీ డబ్బా లేదా డ్రమ్ములను కర్రతో మోగించగాని పక్షులను భయపెట్టి గింజలను నాశనం చేయకుండా చేయవచ్చు. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. వైరల్ బ్యాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్ల నివారణకు ఎర్ర గలిజేడు, దీన్నే అటికమావడి అని కూడా పిలుస్తారు, సమూలంగా పెరిగి దంచి ఆవు మూత్రంలో నానబెట్టిన కషాయం అన్ని రకాల వైరల్ బ్యాక్టీరియా, శిలీంధ్ర సంబంధిత తెగుళ్లను అరికడుతుంది. గోధుమ రంగు ఆకుమచ్చ తెగులకైతే విత్తనాలను 20% మెంతి ఆకుల ద్రావణంలో 24 గంటలు నానబెట్టాలి. వడిసాకు ఆకులను ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున వెదజల్లి కొళ్ళనియ్యాలి. 3 రోజుల తర్వాత నీటిని పెట్టాలి. బూడిదను పంటపై చల్లి తెగులు విస్తరించకుండా చేయవచ్చు. 20 కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో కలిపి స్లర్రీ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని గోనె సంచుతో వడపోయాలి. వడపోసిన ద్రావణాన్ని 50 లీటర్ల నీటిలో కలిపి ఉంచాలి. ఆ తర్వాత పైన ఉన్న తేటను సమీకరించి వడపోసి పిచికారీ చేయవచ్చు. పొట్టకుళ్ళు తెగులుకైతే జిల్లేడు ఆకు ద్రావణం లేదా విప్ప కషాయము లేదా నవధాన్య ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పాముపొడ తెగులుకు వేపగింజల ద్రావణం 1% లేదా వేప లేదా కానుగ నూనెలు 2% పిచికారీ చేయాలి. ఎండాకు తెగులుకైతే తులసి అలాగే తమలపాకు ఇంకా పారిజాత ఆకుల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. పసుపు దుబ్బ తెగులకైతే గంగిరావి ద్రావణం గాని లేదా ఉత్తరాయణి కషాయం గాని లేదా హెర్బల్ టీని ఉపయోగించుకోవచ్చు. కలబంద అలాగే తులసి ద్రావణం లేదా వేప ద్రావణం లేదా వేప నూనెను 2 లీటర్ల నీటిలో 25 కిలోల ఇసుకతో కలిపి చల్లడము లేదా వావిలాకు కషాయం లేదా వేపపిండి నీటి ద్వారా అందించడమో లేదా వేప చెక్క మురగబెట్టి వాడడము లేదా అటికమావడి గాని పంచతం కషాయాన్ని ఉపయోగించి దీపపు ఎర్రలను నివారించవచ్చు. వేర్కుళ్ళు తెగులుకైతే వేపపిండి లేదా వేపాకు ద్రావణం గాని లేదా గంగిరావి ఆకు ద్రావణం 3 నుంచి 5% లేదా మీనామృతం అయితే 3% పిచికారీ చేసుకోవచ్చు. వరిలో వచ్చే తెగుళ్లకు సాధారణ యాజమాన్య పద్ధతులైతే ఆవు మూత్రాన్ని మట్టి కుండలో తీసుకుని 1 వారం పొలియనీయాలి. దీనిని పంటపై పిచికారీ చేసి బ్యాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్లను నివారించుకోవచ్చు. 1 లీటరు ఆవు మూత్రాన్ని 1 లీటరు మజ్జిగ 8 లీటర్ల నీటిలో కలిపి మిశ్రమాన్ని పంటపై పిచికారీ చేసి బ్యాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్లను అరికట్టవచ్చు. 300 మిల్లీలీటర్ల వస కషాయాన్ని 1 లీటరు ఆవు మూత్రము 8.7 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ఎలుకలు కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40% వరకు పంట నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఎలుకల నివారణకు గ్లైరిసిడియా అంటే గిరి పుష్పం ఆకులు బాగా పనిచేస్తాయి. లాటిన్ భాషలో గ్లిస్ సిడ్రో అంటే ఎలుకలను చంప

పడం అని అర్థం. ఈ ఎలుకలను చంపగల దశ కాబట్టి ఈ మొక్కకు గ్లైరిసిడియా అనే పేరొచ్చింది. మెత్తగా నూరిన గ్లైరిసిడియా ఆకులను బియ్యంలో కలిపి అన్నం వండి ఈ ముద్దలను అక్కడక్కడ గట్ల వెంట వేయాలి. దీన్ని తిన్న ఎలుకలు మరణిస్తాయి. ఇంకా సన్నగా తరిగిన పచ్చిబొప్పాయి మొక్కలను కలుగుల వద్ద వేయడం ద్వారా వాటిని తిన్న ఎలుకలను పంటి చిగుళ్ల నొప్పి పెడతాయి. దానితో ఎలుకలు మొక్కలను కొరికే శక్తిని కోల్పోతాయి. గట్లపైన అక్కడక్కడ ఆముదం జిల్లేడు మొక్కలు గనక ఉంటే వాటి వాసనకు ఎలుకలు దూరంగా తరలిపోతాయి.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రశ్నపత్రాల లీకేజీలు అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాత్రి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీక అయిన ధింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు మహిళలు ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ ను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయం తో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని

0: ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూర్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛంధన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ,
1: రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టాలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాల లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయ స్థాయి పాల్మీరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉపకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముందు జిల్లాలో కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది.

0: విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వాగులు చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: तत्सर्वं मनसि निधाय संपूर्णे देशे केन्द्रे राज्येषु च शिक्षा व्यवस्थायाः परीक्षा व्यवस्थायाश्च परिष्कारः अत्यावश्यकः अभवत्। प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः मंत्रिमंडलीय सुरक्षा समित्युपवेशनस्य अध्यक्षताम् अकरोत्। अस्मिन्नुपवेशने पश्चिमैशियायां प्रवर्तमानस्य संघर्षस्य तत्सम्बद्ध स्थितेः तथा विभिन्न मन्त्रालयैः विभागैश्च कृतानाम् उपायानां समीक्षा कृता। उपवेशनम् संबोधयन प्रधानमंत्री घटनाक्रमाणां नियमितानुवीक्षणाय नागरिकानां हितसंरक्षण संबद्धानां उपायानां शीघ्र कार्यान्वयनाय च एकीकृत समन्वित तंत्रस्य निर्माणम् आहूतवान्। उच्चतम न्यायालयेन राष्ट्र राजधान्यां सद्य एव जातेषु छात्र विरोध प्रदर्शनेषु पैलेट गन इत्याख्यस्य प्रयोगेन आहतानां जनानां समुचित चिकित्सायै दिल्ली प्रशासनाय निर्देशः प्रदत्तः। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य अध्यक्षतायां त्रि न्यायाधीश पीठं जंतर मंतर इत्येतस्मिन् स्थले दिल्ल्याः अन्येषु स्थानेषु च प्रदर्शनरत छात्रेषु पैलेट गन इत्यस्य प्रयोग संबद्धां याचिकां शृणोति स्म। श्रवणकाले न्यायपीठेन उक्तं यत् आरक्षिभ्यः विशिष्ट परिस्थितिषु एव पैलेट गन इत्यस्य प्रयोगस्य अनुमतिः अस्ति। राष्ट्रमंडल क्रीडासु भारतीय भारोत्तोलकः लवप्रीत सिंहः पुरुषाणां दशाधिकैकशत किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवान्। अपरञ्च भारतीय क्रीडिका सीमा कालीरमन महिलानां डिस्कस थ्रो इत्येतस्यां प्रतिस्पर्धायां कांस्य पदकं प्राप्तवती। ग्लास्गो नगरे अष्टम दिवसस्य समाप्तौ ऑस्ट्रेलिया देशः दशाधिकैकशत पदकैः पदकतालिकायां शीर्षस्थाने वर्तते। भारतं तु सप्तदश पदकैः सह दशम स्थानम् अधितिष्ठति। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తర్వాత పెన్నా నది కవితాగానం మొదటి భాగం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ ఈతకోట సుబ్బారావు గారు. అనంతరం సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళల గురించి డాక్టర్ జి రజనీ గారి ప్రసంగం వింటారు. తరువాత లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం, కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 9 గంటలకు హెలో బిరిచి కార్యక్రమం, 9:30 హెలో బిరిచి కార్యక్రమం వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు కోరినటువంటి శ్రోతల పాటలు వింటారు. అలాగే 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 5 గంటలకు ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమిళం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7 గంటలకు అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా కంది పంట సాగు సమగ్ర

తొమ్మిది గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, అలాగే 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయానయన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో కేంద్రంలో దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: इस कठोर कानूनों वाले प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिला करके चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశం

0: లో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువుపెట్టారు.
1: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ, పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
2: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్దంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో రుతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది.

0: ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. ఈ ఆటోల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ 100% నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ తెలిపారు. గురువారం కార్యాలయంలో ఇంజనీరింగ్ పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఈ ఆటో ద్వారా రోజుకు 1000 ఇళ్లల్లోని చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షించాలన్నారు. నగరంలో ఎక్కడా బ్లాక్ స్పాట్లు లేకుండా గ్రీన్ స్పాట్లుగా తీర్చిదిద్దాలని తెలిపారు. వ్యాపార లావాదేవీలు జరిగే ప్రతి దుకాణాన్ని ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకొచ్చేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. అదనపు కమిషనర్ హిమబిందు, ఎస్సీ రహంతు జాని, ఆరోగ్యాధికారి డాక్టర్ దినేష్, మలేరియా విభాగం అధికారి డాక్టర్ జిజియా తదితరులు పాల్గొన్నారు. ఇక జిల్లాలో ఇప్పటి వరకు 23 డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా మలేరియా అధికారి సింహాచలం తెలిపారు. సంఘంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులు పట్టణ నగర ప్రాంతాల్లో నమోదయ్యాయని చెప్పారు. కేవలం 2 మలేరియా కేసులు వచ్చాయన్నారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా మలేరియా రహితంగా చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, తదనుగుణంగా జిల్లాలో మలేరియా కేసులు తగ్గుతుండడం శుభపరిణామన్నారు. దోమల కారణంగా డెంగీ, మెదడువాపు, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. దోమల నివారణతో వాటికి దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడ్రైని అమలు చేయాలన్నారు. మండల వైద్యాధికారి అశోక్, గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మజ, వైద్య సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఇక రెవెన్యూ అధికారులే కాదు, పోలీసులు పల్లె నిద్ర చేస్తున్నారు. నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు అయ్యేలా చర్య

0: జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా పల్లెనిద్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్ఐసిఐ స్థాయి అధికారులు స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంది. రాత్రి బస చేసి ప్రజలతో నేరుగా సమావేశమవుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ శాంతి భద్రతలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, కావలి, ఆత్మకూరు, గూడూరు సబ్ డివిజన్లు, 21 సర్కిళ్లు, 54 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. స్థానికంగా జరిగే నేరాలు, దొంగతనాలు, గొడవలకు సంబంధించి నిత్యం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు వస్తుంటాయి. మరికొన్ని స్థానికంగానే పెద్దల సమక్షంలో పరిష్కారం అవుతుంటాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమం తెరపైకి తీసుకొచ్చారు. పోలీస్ అధికారులు పర్యటిస్తే స్థానికంగా ఉండే సమస్యలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇక అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఒకే వేదికపై ప్రభుత్వ సేవలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం వన్ స్టాప్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ జీఎం శ్రీధర్బాబు తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు పోర్టల్లో కేవలం 5 నిమిషాల్లో నమోదు చేసుకుని ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం కావచ్చన్నారు. పరిశ్రమలకు ఎదురవుతున్న సమస్యలు, అభ్యర్థనలు, సూచనలు, అవసరాలను పోర్టల్ ద్వారా నేరుగా రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చని వివరించారు. అన్ని వ్యాపారిక అలాగే పారిశ్రామిక వాణిజ్య సంస్థలు companies.apedb.in/company.login వెబ్సైట్ అయ్యి వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. నమోదు ప్రక్రియ సందేహాలు ఉంటే జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులను సంప్రదించాలని తెలిపారు. మీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరార్చన వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరార్చన విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు పెన్నా నది కవితాగానం మొదటి భాగం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ ఈతకోట సుబ్బారావు.
2: 102.7 MHz పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

నెల్లూరు జిల్లాలో సాహిత్యపరంగా చిరపరిచయస్తులు, పాత్రికేయులు, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు 43 ఏళ్లుగా పత్రికారంగంలో ఉంటూనే కవితలు, దీర్ఘ కవితలు, కథలు, స్థానిక చరిత్ర అంశాల మీద 18 పుస్తకాలను వెలువరించారు. వీరు రచించిన కాశీబుగ్గ కథకు సిపి బ్రౌన్ అకాడమీ కథా పురస్కారం, అలాగే వీరి మరో రచన మనిషి కథకు కొడవకంటి కుటుంబరావు కథా పురస్కారంను అందుకున్నారు. వీరు రచించిన పోడుగాలి కథల సంపుటి రాష్ట్రంలో 3 సంస్థల పురస్కారాన్ని అందుకుంది. చేలిన మనిషి, కాకిముద్ద కవితా సంపుటాలు డాక్టర్ రంగారావు, డాక్టర్ కొలకలూరి ఇనాక్ ఇలాంటి అవార్డులు అందుకోగా, నెల్లూరు జిల్లా నుంచి వీరి చేలిన మనిషికి అత్యంత ప్రధానమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని అందుకున్నారు. రంజనీ కుందుర్తి, ఎక్సరే, తెలుగు సమితి, ఆట, తానా అవార్డులతో పాటు ప్రభుత్వ పరంగా ఉగాది పురస్కారం, గురుజాడ పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్

0: ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2025 ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ ఈతకోట సుబ్బారావు గారు మనకు అందించిన కవితాగానం పెన్నా నది.
1: పెన్నా నది దీర్ఘ కవిత. పెన్నా నది ఒక దీర్ఘ కవిత కాదు, ఒక ప్రాంతపు ఆత్మగాథ. ఒక నదిని కేంద్రంగా చేసుకుని భూభాగ చరిత్రను, సంస్కృతిని, భక్తిని, సాహిత్య వారసత్వాన్ని, ప్రజల జీవన స్పందనను ఒకే ప్రవాహంలో ప్రవహించేదే పెన్నా నది. ఆ ప్రవాహాన్ని మేళవించిన కావ్యరూపమే పెన్నా నది.

కాలం కిరణాల ఉలి చేతబట్టి ఎన్నెన్ని శిల్పాలు చెక్కిందో మా నరసింహ కొండ మీద. వెన్నేటి ధారగా ప్రవహించిన పద్యం ఎన్ని యమాతారాజ భానసగలాన్ని అల్లిందో సింహపురి గడ్డ మీద. కవుల కాణాచి నా నెల్లూరు నెరజాణ, కవి తిక్కన తాంబూలమిచ్చిన సాహితీ వీణ, వేదాల నుండి వాదాల వరకు కవుల్ని పండించిన మాగాణం, తెలుగు నుడికారానికి తెరచాపనెత్తిన విన్నాణం, 64 కళలను 6 గాలం పోషించిన రమణి, అక్షరాల మొలగొలుకుల్ని సాలంకారంగా పండించిన పెన్నానదీ మాతృక, స్వాతంత్ర సమరవీరులు గరిమతారులుగా తలదాల్చిన నేల, దాతల తలకోతల తలచాటున పెరిగిన పైడి కొమ్మ, ఎందరెందరో మహానుభావుల తలసాలగా రాజిల్లిన రత్న సానువు, పుణ్యచరితుల పరిచయ భాగ్యమసగి నన్ను కన్న నా తల్లి

భారత వేదానునాద నాద ఇభావరి సాహితీ సంస్కృతులు ఇప్పారిన దీపంచ మయూరి పినాకిని చల చల జల అలల కలల లాహిరి పెరుమాళకి సుప్రభాత శ్లోకార్చనా ఝరి మమతా సమత దాతృత్వాలు పరిడవిల్లిన నగరి మహాత్ముని అడుగు జాడులు మోస్తున్న కాలరి నేలపై నక్షత్రాలు పండించిన మొలగొలుకులు సిరి అమర జీవి లక్ష్యానికి ఉక్కు పునాదుల వైఖరి వేదం వారి వైదుష్యానికి విద్వత్తులద్దిన అంత్యాక్షరి వీధి వీధిన హృదయ లింగనాలు విస్తరిల్లిన రహదారి కవి పండిత నటగాయక శ్రీముషీల మోసిన అంబారి మునితాపన సురవర గణాలధిరోహించిన శిఖరి మానవత పరిమళ సౌగంధ సుధాంబుధుల ప్రహరి మణులు రమణులు వచో నెరజాణుల మాటల సామరి పీడిత తాడిత జన సంక్షేమ కాంక్షిత సుఖవైరి శ్రామిక ధార్మిక శ్వేత శ్రోతాస్వినుల స్వీకారి శోక రోగ నివారక విషఘ్వర వైతాళిక ధన్వంతరి ఇది సింహపురి ద్రవిడ భాషా కుటుంబం వసంతోత్సవాల సువర్ణగిరి నా పినాకిని నది.

ఉదయగిరి వీడి పెరుమాళ్ళు పెన్నా తీరాన కొలువైన సింహపురి హరి హరాద్వైత ఋషి తిక్కన యాజీ నమస్కరించిన సింహపురి భాషాత్రయ గ్రంథాలయాలు వర్ధమాన సమాజమైన సింహపురి రాజుల నాటి కందకాలే పంట కాలువలై ప్రవహిస్తున్న సింహపురి రాయల తెలుగు లెస్స తమ మాండలికంగా నిరూపించిన సింహపురి ఏడున్నర రూకలతో నెల భోజనం అందించిన సింహపురి వేదం వారు దుర్బావారు పండించిన సాహిత్య మాగాణి సింహపురి ఏడు కోనేరులు పాడి పంటల సెలయేరు స్వర్ణాల చెరువుగా ప్రవహించిన సింహపురి కాజీ తోట ఏసీ నగర్గా కనకపురం బృందావనంగా అంగడి వీధి పెద్ద బజారుగా మారిన సింహపురి శంకరమఠానికి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి వేయించేసిన సింహపురి పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు ఉత్సవాలు జరుపుకునే సింహపురి యానాదులు ఎరుకుల సంక్షేమ యోధుడు వెన్నెలకంటి రాఘవయ్య వసించిన సింహపురి స్వాతంత్ర వీరవనిత పొణకా కనకమ్మ విలసిల్లిన సింహపురి

వీధులు వాడల చారిత్రక నేపథ్యాన్ని నేటికీ నిలబెట్టుకున్న సింహపురి, కవి పండిత హాలిక దాతృగణాలు, సూర్యకిరణాలై వెలిగిన సింహపురి, తల కిరీటమైన పౌరాణిక సాంఘిక వైజ్ఞానిక చారిత్రక సంగతులకు నిలవైన పినాకిని నదీమాతకు అక్షర నమస్కృతి.

నారసింహం శక్తికి సంగమం, యుక్తికి సంకేతం, కృతయుగంలో అవతారం చత్రవటి నారసింహుడు, అనుగ్రహ ఉగ్ర నారసింహుడు, కో అంటే కో అంటూ పలుకు అనంత కోటి రూపాల కరుణామయుడు. నివాస యోగ్య స్థానాలలో భోగమూర్తులు, అరణ్య ప్రాంతాలలో అభిచారమూర్తులు. సిద్ధక్షేత్రమే పెంచులకోనగా ప్రసిద్ధి. ఆది శేషాద్రిపై నుండి ఖడ్మముఖి, అదే ఖండలేరు జలధార. పర్వత మస్తకం శేషగిరి, మధ్యమం గరుడగిరి, తిరుసింగవేల్ కుండ్రమనే అరవలు అదే పెంచులకోనయని శేషాద్రి పుణ్యగ్రహణ శ్రీ వెంకటేశ్వరుడు. గరుడగిరి భాగంలో నృసింహుడు, శ్రీగిరి భాగంలో జ్యోతిర్లింగ రూపుడు మల్లికార్జునుడు. నల్లమల పర్వతాలకి నెల్లూరు నాభి, సృష్టి స్థితి లయాదులకి పర్వత పంక్తి ప్రతీకగా.

ఉదయభాను తొలి కిరణాలు తాకే గిరులు, ఉదయగిరి కొండ శిలల అంచులు స్పృశిస్తూ కలకల గలగల జలజల ప్రవహించే కొండ వాగులు వంకలు, శిరమెత్తి గగనాన్ని చూస్తున్న ఎత్తులో కొండ కొమ్మపై రాజవాసాలు, రాజులు రాజాదిరాజులు అధివసించిన చారిత్రక రుద్రాలు ఉదయగిరి దుర్గం. హిందూ ముస్లిం రాజులు నవాబుల సర్వమత సహనాభావం, మసీదులు దేవాలయాలు గ్రంథాలయంలా అందాలొలుగుతుంది. పల్లెకు సుప్రభాతం ఈ ఉదయగిరి పట్టణం. ఎటు చూస్తే అటు ఆనందం, చూపు చూపుకి ఆహ్లాదం. పచ్చ పచ్చని హరితారణ్యం, చల్ల చల్లని హిమ వాతావరణం, యాత్రికుల పాలిట ఆనంద నిలయం ఉదయగిరి ఉషోదయం. నల్లమల అడవి తల్లి ఒడిలో రంజిల్లే ముద్దు పాపాయిలా అలరారిస్తుంది పట్టణం. ఉద్గరికి అపూర్వ శోభ, అద్భుత శిల్ప సౌందర్యం, నిత్య పూజార్చనలు, ధూపదీప నైవేద్యాలు, వేద మంత్రోచ్చారణలు కళకళలాడిన కొండ ప్రాంతాలు. అదే రంగనాయకుల స్వామి ఆలయం. నేడు కళాకాంతులు కోల్పోయిన శిల్పకళా చాతుర్యానికి ముఖద్వారం. నాట్యమాడే అప్సరసులు నాట్యసభ మండపాల్లోనూ, పురధ్వనులలో రంజింపచేసే నాట్య శిఖామణులు, గాలి గోపురం పైని నగిశీలు అలనాటి శిల్పకళా చాతుర్యం. సంప్రదాయ రీతులకు సజీవం, పర్యాటకుల హృదయాల్లో పరవశం. బోయ విహారం ఉదయగిరి 11-12 శతాబ్దాల నుంచి ఎలుగు చూసిన పాలన. పల్లవరాజు నందివర్మ అమ్మిరాజు, చోళ కాకతీయ విజయనగర గజపతి రాజులు నవాబులు మొదలు ఆంగ్లేయుల వరకు ఏలుబడి సాగిన దుర్గం. విజయనగర రాజ్యానికి సింహద్వారం, చరిత్రకు ముఖద్వారం. సౌదాలు కందకాలు భవనాలు ఇప్పటికీ దర్శన భాగ్యం ఉదయగిరి.

పెన్నాతీర పుణ్యధామం శ్రీ రంగనాథం, సింహపురి శిఖలో మిరిసే పుణ్య శీతల చందనం, పెన్నానది ఒడిలోన మురిసే మరో శ్రీరంగం రంగడి ఆలయం, పన్నగ సైనుని పావన సన్నిధి భక్తుల పాలిట కల్పవృక్షం ఈ దివ్యనామం, 12వ శతాబ్ది పాలక వైభవం, పల్లవ చోళుల శిల్ప కౌశలం, గాలిగోపురపు ఔన్నత్యం, ఎరగుడిపాడి అంకుటిత దీక్ష, గంధర్వలోకపు ప్రతిబింబం, అద్దాల మండపు కాంతులు ఈ ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలు, కళ్లను కట్టిపడేసే శిల్పకళా సంపద భక్తి భావనలో ముంచే పరమానందం, స్వామి విశిష్టత తల్పగిరి క్షేత్రాన తపస్సు పండిన వేళ, శేషతల్పము పైన పవళించిన రంగయ్య, శాంతిమూర్తివై అభయమిచ్చే జగన్నాథుడు, నీ పాద చెంత చేరిన వారికి లేదు ఏ తడవు ఏ భయము, కావేరీ తీరమే కానక్కర్లేదు, పెన్నాతీరాన వెలిసింది వైకుంఠం, కాశ్యపు ప్రజాపతి యాగఫలం ఈ రంగనాథుని అవతారం, అన్నమయ్య కీర్తనల

పరవశం తిక్కన కవిత హృదయ స్పందనం యుగ యుగాల నీ చరిత్ర భక్త కోటి హృదయాల్లో అమరం. నెల్లూరు అంటేనే రంగనాథుడు, ఆ స్వామి కరుణే నిత్య ప్రాపకాలు. జై రంగనాథ శ్రీ.

సువర్ణ కాంతుల ధాన్యపు సిరి, తేనెలూరి తెలుగు మాధుర్యపు ఝురి, సత్కవీంద్రుల సాహితీ వనం, చోళ మహాసామ్రాజ్య ధన్యభూమి, మూలస్థానేశ్వర పుణ్యభూమి, ఈ పినాకిని తరంగాల విరిదండ, ఖడ్గతిక్కన సౌర్యాన్ని చవిచూసిన గడ్డ, ఈరపత్ని చానమ్మ ధీరత్వానికి నిదర్శనం, హేమంతపు మంచు ఆలపించే తిరుప్పావై, తల్పగిరి శ్రీ రంగనాథుని ఆరమోడ్పు నయనాలు, సింహపురి నగరపు తొలి మేలుకొలుపు, తొలి నుడికారానికి ఇంపు సొంపులు, అలతి అలతి పదాలు తిక్కనాచార్యుడు, 15 పర్వాల పగడం, 14,792 పద్యాల సువయుగం, అలరించిన సోమయాజి, గుడ్లూరు శంభుదాసుడైన ఎర్రన, సాహితీ సార్వభౌమ మహారాజు శ్రీనాథుడు, ముగ్ధ మనోహర రామకథ లిఖించిన మల్ల, జక్కన పిల్లల మర్రి వీరభద్రుడు మారన, ఎందరో సాహితీమూర్తులు, పెన్నానది యశశ్చంద్రికలు, తొలి యక్షగాన కవి కొండూరు సీతారామ కవి, తొలి కథకులు తాతాచారి, ముద్రణ రంగంలో వావిళ్లవారు, పెద్ద బాల శిక్ష సృష్టికర్త వజ్జల సీతారామ శాస్త్రి, అంతర్జాతీయ కళాకారుడు ఫన్ డాక్టర్, భాషా రాష్ట్రాల సృష్టికర్త పొట్టి శ్రీరాములు, సరస్వతి అలంకార ప్రాయులు దువ్వూరు రామిరెడ్డి శేషేంద్ర పటాభిలు, వెండి తెర వెలుగులు ఎస్పి బాలు వాణిశ్రీ రాజనాల రమణారెడ్డి నాగభూషణములు, ఆత్రేయ సింగీతం కోదడ రామిరెడ్డిలు, ఈ పెన్నానది తరంగాలు, గాంధీ మెచ్చిన గోడపత్రిక, మరో సబర్మతి తీరంగా పినాకిని ఆశ్రమం, మహాత్ముని స్వహస్తాల ప్రారంభం, దక్షిణ భారతానికే స్వరాజ్య ఉద్యమం, పల్లెపాడు గాంధీ ఆశ్రమం.

0: మీరింతవరకు పెన్నా నది కవితాగానం మొదటి భాగం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ ఈతకోట సుబ్బారావు గారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియచేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: కార్యక్రమంలో ఇప్పుడు సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళల గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం వింటారు.
2: సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తున్న ఆడపిల్లలు. నాస్కామ్, ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగీతా గుప్తా ఐటీ రంగంలో అస్థిర వాతావరణం నెలకొని దీని ప్రభావం మానవ వనరులపై పడింది. లే ఆఫ్స్ వంటివి వచ్చాయి. నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి సారించాలి అనుకుని దానికి కారణం భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీ అనువర్తనాలే ప్రపంచాన్ని

శాసిస్తున్నాయి అన్నారు. భారతీయుల ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఇందుకోసం సోషల్, మొబైల్, క్లౌడ్, బిగ్ డేటా అనాలిసిస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. కన్నడ కథా సాహిత్యంలో రెండవ తరానికి చెందిన శ్రీమతి వైదేహి తనకు బాగా తెలిసిన, లోతుగా పరిశీలించి అవగాహన చేసుకున్న పరిసరాల నుంచే కథా వస్తువును ఎన్నుకున్నారు. అందువల్ల ఆమె కథలకు వాస్తవికతతో పాటు ప్రామాణికత చేకూరింది. నానా కష్టాలు పడుతూ బ్రతుకు బండిని ఈడవలేక నిస్సహాయులైన స్త్రీ పురుషులు కొత్త గాలులు పీల్చుకుంటూ సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని యువతరం బయటపడుతున్న వాళ్లని వాళ్లకు చేయూతను లోపల ఇస్తూ బహిరంగ సంప్రదాయవాదులుగా కనబడే పాత్రలు కలిగిన విశిష్ట నవల అస్పృశ్యరు. శ్రేష్ఠ తెలుగు సినిమాలలో మొట్టమొదటి గేయ రచయిత్రి. చిన్న చిన్న పదాలతో లోతైన అర్థం వచ్చేలా రాస్తుంది. రామాయణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ఆసువుగా పాటలు రాయటం, బాణీలు కట్టడం గేయ రచయితగా సినిమాల్లో అడుగు పెట్టాలని లక్ష్య సాధన కోసం శ్రమించిన యువతి. ఏటికి ఎదురీతూ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ప్రతికూల పవనాలను సాహసంతో ఎదుర్కొంటూ తనకంటూ మార్గాన్ని ఎంచుకుని తనలా పాటలు రాయగల యువతలకు ఎందరికో మార్గదర్శం కావాలని అఖుంఠిత దీక్షతో సినిమా అనే యుద్ధరంగానికి శరణార్థిగా వచ్చి పెళ్లిచూపులు, అర్జునరెడ్డి, యుద్ధం, శరణం అనే సినిమాలలో తాను వ్రాసిన పాటలతో హ్యాట్రిక్ సాధించింది. క్రీడారంగంలో పివి సింధు, సైనా ఒలింపిక్ పతక విజేతలు, భారత టాప్ షట్లర్లు. పివి సింధు, సైనా నెహ్వాల్ ఘన విజయాలు సాధిస్తూ వచ్చారు. ఆటంటే ఆటుపోట్లు తప్పవు, గెలుపు ఓటములు సహజం. అతి తక్కువ కాలంలో పివి సింధు రజత పతకం సాధించి పసిడి పతకం కొద్దిలో దూరమైన ఈనాటి మేటి క్రీడాకారిణి. పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులతో పాటు పద్మభూషణకు ఎన్నికయ్యే అవకాశాలున్న క్రీడా జగత్తులో రాణిస్తున్న ఘన చరిత్ర గల వనిత. కామన్వెల్త్ లో పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ కు 4 స్వర్ణ పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక, ఆంధ్రులు గర్వించదగ్గ ఆశాజ్యోతి. సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో స్వర్ణ పతకం పొందిన క్రీడాకారిణి సాయి రేవతి ఈనాటి సమాజంలో ప్రకాశిస్తున్న ఆడపిల్లలలో ఒకరు. నాట్యరంగంలో ఒడిస్సీ నృత్యంలో బెంగళూరుకు సంబంధించిన మధులిత మహాపాత్ర. అమ్మవారి ఉత్సవాలలో కోలాటమాడుతున్న యువతులు, గుజరాతీ సంస్కృతిని ప్రదర్శించి ఆధునిక యువతులు, బతుకమ్మ పండగలో నాట్యమాడే నవయువతులు, సంప్రదాయ, ఆధునిక, సినిమా ఒకటేమిటి, ఎందులోనైనా పేరిణి, గరగ, డప్పు, ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం అన్ని శిక్షణ పొంది రంగప్రవేశం చేస్తున్న ఈనాటి చిన్నారులు, యువతులు, గృహిణులు నాట్యానికి పెద్దపీట వేస్తున్నారు. జస్లిన్, లేఖ్యాభరణి, నాగరాణి, నిర్మల, పద్మశ్రీ వంటి యువతులు తమ శిక్షణ మేరకు నాట్యాచార్యులు అయి రాణిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలుగా సమాజంలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ ప్రతిభావంతులు. శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలలో కొచ్చర్ 5వ స్థానంలోను, శిఖా శర్మ 21వ స్థానంలోను నిలిచారు. పెప్సికో ఇంద్రా సూయి నంబర్ 2గా స్థానం. శిఖా శర్మ నాయకత్వంలో డిజిటల్ విభాగంలో బ్యాంకును మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నది. సాయి చరిత. చిన్నప్పటి నుండి సైన్స్ పై మక్కువ కలిగి ప్రభుత్వ పాఠశాలలో చదివినా జువాలజీ టీచర్ ప్రోత్సాహంతో వెరసి సాయి చరిత్ర వినూత్న ఆలోచనలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆమె తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఫంగల్ రిఫలెంట్ ప్రిజర్వేటివ్ పేపర్, పర్యావరణ హిత శిలీంద్ర వికర్షక నిల్వ చేసే కాగితం, ఆ ప్రాజెక్టు ఇప్పటికే చాలా గుర్తింపును సాధించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టి

దినం ఇన్స్పైర్ పథకాన్ని ఉపయోగించుకుని పలు ప్రయోగాలలో విజయాలను సాధించింది. అలాగే ఐరిన్ ఇనిషియేటివ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సైన్స్ చెన్నైలో జరగబోయే సదస్సుకు సాయి చరిత్ర రూపొందించిన ప్రాజెక్టు ఎంపిక అయింది. విత్తనాలు నిల్వ చేసేందుకు, పండ్లు కూరగాయలు నిల్వ చేయడానికి ఈ కాగితం ఎంతో ఉపయోగపడుతుంది. నౌకాదళ అధికారులు తమ షిప్పులలో విధులు నిర్వహించే సైనికుల కోసం ఈ పేపర్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చదువుతున్నది సెకండ్ ఇంటర్. భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆమె సాధిస్తుందని వేచి చూద్దాం. కామ్య కార్తికేయన్ 9 ఏళ్ల ప్రాయంలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ స్టోక్ కంగ్రి వరకు వెళ్లింది. ప్రపంచ రికార్డు సాధించాలి, నిరంతర సాధనం అనేక రంగాలలో మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మాయి. ప్రపంచంలోని అతి పెద్దదైన 7 సమ్మిట్స్ చేస్తా నార్త్ పోలు సౌత్ పోలు కూడా ఎక్కాలని స్ఫూర్తితో ఉంది. స్టేట్ లెవెల్ పెల్ బిలో ఒలింపియాడ్లో మెడల్స్ సాధించింది. కర్ణాటక సంగీతం, భరతనాట్యం, స్విమ్మింగ్ లోనూ బహుమతులు అందుకుంది. ఇలా అనేక రంగాలలో ప్రతిభను చాటుకుంటుంది ఆడపిల్ల ఈ చిన్నారి. అరుదైన వ్యాపార సారథి దీపాలి. చంబల్ లోయలో ఒక మహిళ వ్యాపారం సాగించాలంటే ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలో కదా. అలాంటి చోట కమోడిటీ దినుసుల అమ్మకం బిజినెస్ ప్రారంభించింది. విజయ పథంలో దూసుకుపోతున్నది ఈ అమ్మాయి. అంతేకాదు, కమోడిటీ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి మహిళ. అంకిత భావంతో పనిచేయటం, సొంత వ్యాపారం పెట్టుకోవాలన్న తపనతో గోధుమల ట్రేడింగ్ చేయాలని నిర్ణయం, ఆపై లైసెన్సు సంపాదించడం, ఇండోర్ కమోడిటీ మార్కెట్లో సంస్థ స్థాపన, వ్యాపార మెలకువలు నేర్చుకుంది. విజయాల బాటలో భాష తెలియని రాష్ట్రాలకు ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ భాష నేర్చుకుని రాణిస్తున్న మహిళలు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్. రికార్డు స్థాయిలో భూసేకరణ చేసిన ఘనత ఈమెది. దీపం పథకం కూడా ఉండడంతో దానిని కూడా పూర్తి చేసి అధికారుల మన్నన పొందారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ శోభాగారు. ప్రతిరోజు ఛాలెంజింగ్ గా పరిస్థితులను ఎదుర్కొంది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా తన జిల్లాలో ఈ పాస్ ఈ పాలన అనేటువంటి పునరావాస కార్యక్రమాలను చేపట్టిన కలెక్టర్ శ్వేత. ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు గుర్తుండేలాగా, ప్రజలకు ఉపయోగకరంగా చేశారు. జిల్లా పరిషత్ సీఈఓగా సవాళ్లను ఎదుర్కొన్నారు. నాగలక్ష్మి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్. తొలి ప్రయత్నంలో ఐఏఎస్ సాధించి విజయవాడలో సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్. రాజధాని నిర్మాణంలో వచ్చే చైనా, కొరియా, సింగపూర్ బృందాల ఏర్పాట్లను చూడటం, విదేశీయ సదస్సుల నిర్వహణ, ప్లాట్ల రిజర్వేషన్లో ఎంతో చొరవతో పరిష్కరించగలుగుట ఆమె ఘనత. ఇంజనీరింగ్ పనులు ఇలాంటివన్నీ కూడా ఆమె చేయగల సమర్థురాలు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు పారదర్శకంగా విధులు నిర్వర్తించారు. జి సృజన విశాఖ జాయింట్ కలెక్టర్ గా నవ్యాంధ్ర నిర్మాణంలో నా పాత్ర ఏమిటి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలి. ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన ఏర్పాట్లతో మిగిలిన అధికారులు సహకారంతో ఆమె విజయవాడలో దిగ్విజయంగా తన యొక్క విధులు నిర్వర్తించారు. వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా తన విషయంలో విధుల్లోనూ ఏమాత్రం రాజీ పడకుండా చేస్తూ తృప్తిగా తన యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు. సమీరా భరద్వాజ్ గురించి ఎవరినైనా అడిగితే తెలుసా అని అడిగితే ఐ లవ్ హర్ వాయిస్ అంటూ గణగణగణగణగా ఆంధ్ర తెలంగాణ మొత్తం చెప్తుంది. ఆమె పాట విన్నప్పుడు మధురమైనటువంటి ఈ క్షణం అని, ఆమె గొంతులను గాంభీర్యం, ఎలాంటి ఫీల్ ఉన్న పాటనైనా తన గొంతులో శ్రావ్యంగా పలికించగలిగినటువంటి గాయకురాలు. కొద్ది కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయిపోయినటువంటిది. అలాగే తమ గాన మాధుర్యంతో సంగీత అభిమానులను ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి గీతా మాధురి, విజయలక్ష్మి, శ్రావణ భార్గవి, ఉష, స్మిత, కల్పన ఎంతో ఉన్నత స్థానం సాధించారు. 11 ఏళ్లకే

0: చెస్ క్వీన్ టైటిల్ సాధించిన దివ్య చదరంగం ఆట అంటే ఎత్తులకు పై ఎత్తులు వేయటం. అటువంటి ఆటలో గెలుపొందాలి అంటే వ్యూహ రచన తప్పనిసరి. ఆరేళ్లకే 64 గడులను ఇష్టపడి 11 వయసు వచ్చేసరికి చెస్ క్వీన్ గా మారింది దివ్య. బ్రెజిల్లో జరిగిన వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ లో దివ్య బంగారు పతకం సాధించింది. ఆర్చరీ అంటే విపరీతమైన ఇష్టమున్న శివాని విల్లు పినాకిని వెరసి ఈ అమ్మాయి వయసు 5 ఒలింపిక్ పతకం సాధించాలన్నది ఈ చిన్నారి గురి. ఆ దిశగా విల్లు నెక్కుపెడుతూ ఉన్నది. విభిన్నమైన గళంతో విచిత్రంగా పాడే హుషారైన పాట ఏ చిత్రంలోనైనా ఉందంటే అది నేహా పాడిందని స్వర ప్రేమికులు తప్పక గుర్తిస్తారు. భిన్న భాషలలో 30 సినిమాలలో పాడిందంటే దానికి ఆసరా ఇస్తూ అందలాన్ని అందుకోవాలని చెప్పే అతివలు ఎంతో మంది. అలాంటి వారి స్వావలంబన కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తున్న వరలక్ష్మి ఫౌండేషన్ ఎందరో అతివలు హరిత, శిరీష, పవిత్ర, కవితలు భర్తకు చేదోడు వాదోడుగా, అలాగే అమ్మా నాన్నలకు అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తులు వీరు. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలో కూడా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు. గ్లామర్ క్వీన్ గా తెలుగు నాట తమ యొక్క హావభావాలతోటి, అకుంఠితమైన దీక్షతోటి, అలాగే తమకున్నటువంటి పరిధిలో అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వారు మిస్ ఇండియా బ్యూటీ క్వీన్, మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొని చెన్నై అందాల పోటీలలో, మిస్సెస్ గ్లోబ్ పోటీలలోనూ పాల్గొంటున్నటువంటి వ్యక్తి స్నేహారావు. ఏదైనా ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం ఇవ్వడం, టైటిల్ సాధించడం ఆమె యొక్క విజయానికి తార్కాణం. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనాలనే లక్ష్యం పెట్టుకున్నారు ఈమె. అనాథ పిల్లలకు ఎన్జీఓ ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆలోచన. ఆకాశంలో సగము, అవనిలో సగము అయినటువంటి అతివలు, అందులోనూ ఆడపిల్లలు, చిన్నారులు తమ శక్తి మేరకు తమకున్నటువంటి తెలివితేటలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనూ, అలాగే సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల శిక్షణలో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని, నిరంతర సాధనే తమ విజయాలకు మూలమని, జీవితంలో అందుకోవలసినటువంటి ఎక్కవలసిన మెట్లను, అలాగే అవార్డులు రివార్డులను గురిపెట్టుకుని ఈనాటి ఆడపిల్లలు దూసుకుపోతున్నటువంటి వారు. దేశంలోనే కాదు విదేశాలలో కూడా తమ సత్తాను చాటుతున్నటువంటి ఈనాటి ఆడపిల్లలు మరి వాళ్ల తల్లిదండ్రులకే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే గర్వకారణమైనటువంటి మన జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నటువంటి వారు. మన కీర్తి పతాకాన్ని దేశ విదేశాలలో రెపరెపలాడిస్తున్నటువంటి ఈనాటి ఆడపిల్లలకు ప్రోత్సాహము, ఆర్థిక వనరులు, ప్రభుత్వం గుర్తింపు, అలాగే తమకుండేటువంటి దానికి సరైనటువంటి రీతిలో ఉపాధి లభిస్తే వారు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారని దృఢ నమ్మకంతో చెప్పవచ్చు.
1: మీరింతవరకు సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళల గురించి డాక్టర్ జి రజనీ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లలిత గీతం వింటారు.

మీరింత వరకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. దీంతోపాటు 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: stricter punishment for paper leaks. Prime Minister Narendra Modi welcomes passage of the bill, saying it will make examination system more robust. Saudi Arabia and 13 other countries announced maritime defense alliance to protect shipping in key waterways of West Asia. US President Donald Trump announces deal for complete disarmament of Hamas and other armed groups in Gaza. IMD forecasts extremely heavy rainfall in several parts of Gujarat during next 48 hours. Fishermen advised not to venture into sea till tomorrow. And weightlifter Lovpreet Singh wins silver medal at Commonwealth Games. Seema Kali Ramana bags bronze medal in discus throw. And with that, we end the morning news. Have a nice day.
1: ആകാശവാണി
2: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖ చిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ రెండవ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుపైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న VTZ అంతర్జాతీయ పర్యాటక నియమావళి

0: 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాశారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్ మరియు మన్విత్. వీరు కోరుతున్నారు బెంగాల్ టైగర్ చిత్రం నుంచి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. వీరు కోరుతున్నారు భలే భలే మొగాడివాయి చిత్రం నుంచి పాట.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ ప్రసన్న, యాదోజీ మరియు సక్కుబాయ్. వీరు కోరుతున్నారు త్రీ మూవీ నుంచి ఈ పాట.

0: swarmtheking.net.
1: కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. వీరు కోరుతున్నారు రాజా చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఏ ఉత్తరం రాస్తున్నారు? కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని మరియు మాయ వీరు కోరుతున్నారు ఆడవారి మార్తలకు అర్థాలే వేరులే చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 9:00.

అభిరుచి. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హెలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310 లేదు అనుకుంటే 0861233312 అనే ఈ రెండు నంబర్లు ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారం అయ్యేటటువంటి హెలో అభిరుచి కార్యక్రమంలో వినండి. లైన్ కలవట్లేదు లేదా కాల్ చేయడానికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మరి ఇంకేం పర్వాలేదు, 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటను అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084151 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో, శుభోదయం అండి.
1: మన శ్రోతలకు మన నోనసలకు ముఖ్యంగా గౌరవనీయులైన కావ్య శ్రీనివాస మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారం అండి. మీరు ఎందుకు నవ్వుతున్నారు?
1: నేను నవ్వేది ఎందుకండి సార్? మేడం ఫస్ట్ పాట వేసింది మీకోసం. ఆ పాట
0: ఫస్ట్ పాట
1: వేసావు కదా అభిరుచికి ముందు, ఆ పాట మీకోసం అంతే కదా?
0: అంతే,
1: ప్రతి అభిరుచిలో ఫస్ట్ పాట మీకే.
0: అంతేనండి,
1: ఓడి ఫస్ట్ మీరు చేస్తారు, అందుకే మీరు నవ్వు అవుతుంది నాకు ఎక్కువగా.
0: ఓకే, ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాటలు అనుకుంటున్నారు?
1: ఈ రోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి పాటే కొత్త మేడం.
0: చెప్పండి.
1: ఉండమ్మ పుట్టి పెట్టిన సినిమాలో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఆ పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి. ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటున్న పాట అయితే వచ్చేసింది. విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తప్పకుండా అండి, మనిషి రోడ్డును పడ్డాడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను శ్రీకాకుళం.
0: మీ పేరండి?
1: నా పేరు నవీన్ మేడం. ఇదే ఫస్ట్ టైం మేడం కాల్ చేయడం, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు.
0: ఓకే నవీన్ గారు, ఓకే. కార్యక్రమాలు అన్ని వింటూ ఉంటారా?
1: మేము ఈ రోజే మేడం మొదలు పెట్టాం ఆన్లైన్, ఇంతవరకు మాకు మొబైల్లో చూడలేదు.
0: అవునా? ఓకే పర్లేదు, ఇంక నుంచి వింటుండండి. ఏంటండి?
1: తిరుపతి ఆకాశవాణి వింటాం మేడం, ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేసాం.
0: అవునా? ఓకే వినండి, చాలా బాగుంటాయి. ఇంకా ఈ రోజు ఏ చిత్రం చేపట్టాలి అనుకుంటున్నారు
1: మేడం? మాకు నాలో ఉన్న ప్రేమ నుంచి గోపాల కృష్ణుడు.
0: తప్పకుండా అండి, నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎఎన్ఎంఎల్ ఏఎఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతో మాట్లాడదాం. హలో,
2: వెరీ గుడ్ మార్నింగ్ కాగా శ్రీనివాస్
1: మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ కూడా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే ఇస్మాయిల్ గారు, ఏ చిత్రం నుంచి చేపట్టాలి అనుకుంటున్నారు? తప్పకుండా అండి. లేత మనసులో చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే అన్న. కావ్య శ్రీనివాస్ బంగారు తల్లి, శుభోదయం.
0: నమస్కారం అండి, మీకు కూడా శుభోదయం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గారు మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే అండి, ఏ చిత్రం చేపట్టాలనుకుంటున్నారు?
1: ఈవేళ ప్రముఖ నేపథ్య గాయకులు దివంగత అయినటువంటి మహమ్మద్ రఫీ గారి వర్ధంతి అమ్మా, వారికి నివాళిగా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రంలో వారు పాడినటువంటి పాట గీతరత సీ రారెడ్డి గారు, సంగీతం సూ రామచంద్ర గారు. దేవుడు ఒకడే.
0: తప్పకుండా అండి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్న పాటైతే వచ్చేసి విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మీరింతవరకు హలో బిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిదే ఆయిషా. వీరు కోరుతున్నారు మగధీర చిత్రం నుంచి పాట.

కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కడప నుంచి మహేష్ గారు. వీరు కోరుతున్నారు సరిలేరు నీకెవరి చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మోనికా నెల్లూరు నుంచి. వీరు కోరుతున్నారు, ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. వీరు కొడుతున్నారు మన్మధుడు చిత్రం నుంచి పాట.

ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎఎన్ఎంఎల్ ఏఎఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కరీంనగర్ జిల్లా అమ్నాగుర్తి నుంచి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్ అండ్ పున్నా వెంకటేశం. వీరు కోరుతున్నారు గేమ్ చేంజర్ చిత్రం నుంచి పాట.

జర్లగండి జర్లగండి జర్లగండి, గూగులెత్తి కింద గుంసు వచ్చనండి. జర్లగండి.

కార్యక్రమ తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు హైదరాబాద్ నుంచి. వీరు కోరుతున్నారు అభిలాష చిత్రం నుంచి ఒక మంచి పాట మా కుటుంబ సభ్యులందరికీ కోసం వినిపించండి అంటూ పంపించారు మెసేజ్ రమాదేవి గారు. వారందరి కోసం అభిలాష చిత్రం నుంచి ఒక మంచి పాట.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖచిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ రెండవ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని విమానయానంతో అనుసంధానించేందుకు ప్రారంభించబడిన కృషి ఉడాన్ పథకం ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే పండ్లు, కూరగాయలు, చేపలు వంటి త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాల మార్కెట్లకు వేగంగా రవాణా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయాలను పర్యావరణ హితంగా మారుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుపైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ
2: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ లీడ్ ప్లాటినం

0: మార్గం సుగమమవుతుంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH-16 NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. భవిష్యత్లో వైజాగ్ బీచ్ కారిడార్, మెట్రో కనెక్టివిటీకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా ఉండగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే దాదాపు 5 నెలల ముందే కేవలం 31 నెలల్లోనే పూర్తి చేయడంతో అత్యంత వేగంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. డ్రోన్ సాంకేతిక శిక్షణ, విమానాల నిర్వహణ, మరమ్మత్తు తదితర సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు ఊపందుకుని ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
1: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గాని, దేశంలో గాని, విదేశంలో గాని ఎక్కడికెళ్ళా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి. అది ఎయిర్పోర్ట్ లో అవ్వచ్చు, మిగతా ప్లేస్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడ్ బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: ఈ విమానాశ్రయానికి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏరోడ్రోమ్ లైసెన్స్ తో పాటు అవసరమైన భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి. వాణిజ్య విమాన కార్యకలాపాలకు పూర్తిగా సిద్దమవడంతో భోగాపురం విమానాశ్రయం నుంచి 17 ఆగస్టు నుంచి షెడ్యూల్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సర్వీసులను 30 ఏళ్లపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారతీయ వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీస్ శాఖకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే ప్రత్యేక విమానాలు, లీజ్ విమానాలు, VIP ఎయిర్ క్రాఫ్ట్లు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అలాగే నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న 5 ఏళ్లలో 100,000 మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ముఖద్వారం అవుతుందని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు.
2: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా కొనటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
0: ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న VTZ అంతర్జాతీయ పర్యాటక నియమావళి 17 ఆగస్టు అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించింది.

0: వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయటం ఆయనకు నిజమైన నివాళిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక అభివృద్దికి, ప్రజల సౌకర్యాలకు మరియు ప్రపంచంతో అనుసంధానానికి కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర సామాజిక ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని చెప్పవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరు కోరుతున్నారు సీతాకోకచిలుక. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమం తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు. యువరాజు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

ఎద్దు మైలారం శ్రోతలు, బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు శభాష్ సూరి ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు కోరుతున్నారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సి రామచంద్ర.

తర్వాత నీరాజనం ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరికి

తర్వాత మీరు వినబోతున్న పాట షబాష్ రాజా. ఈ చిత్రానికి కె జమునారాణి గానం చేశారు. గీత రచన సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత ఆత్మకూరు.

కార్యక్రమం తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వీరు కోరుతున్నారు త్రిశూలం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట భాగ్యచక్రం. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు, గీత రచన పింగళి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు సొత్తపల్లి నుంచి లలిత మల్లిక్, వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత భట్టి ప్రొలుసోత, మురళి వీర్కొరికపై తోటరాముడు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

తరువాత అవనిగడ్డ మండలం దక్షిణ చిరువూరు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీరు కోరుతున్నారు అబ్బాయి గారు. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పాడిన పాట గీత రచన భువనచంద్ర.

మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, గాంధీజీ మొదలు ప్రతిదేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. భారతదేశ అధ్యక్షులుగా పనిచేసిన వివి గిరి ఈమె సోదరుడు. ఇంత దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గాంధీజీ ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, కళ్ళు, సారా దుకాణాలు మూసివేతలో కీలక పాత్ర వహించారు. లక్ష్మీబాయమ్మ ఆత్మశక్తి, పోరాట పటిమ నేటి స్త్రీలోకానికి ఎంతో ఆదర్శం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రెహమాన్ గీతానికి రాహుల్ నంబియార్ రీటా పాడారు ఎవరైనా ఎప్పుడైనా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కాలేజ్ చిత్రం నుంచి శ్రీకాంత్ పాడారు, శశిప్రీతం సంగీతం, గుండేటి రమేష్ రచన.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కేబీ వలీషా పాడారు చిన్ని చరణ్ సాహిత్యానికి బాల చిత్రం నుంచి.

కామేశ్వర్ గీత రచనకి కేపీ సౌరభ్ శ్రీవాత్సవ్ పాడిన పాట వినబోతున్నారు అలా చిత్రం నుంచి.

0: నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. దేవా చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట వింటారు, వెన్నెల కంటి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో నరేంద్ర బృందం పాడిన పాట ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జెస్సీ గిఫ్ట్ పాడిన పాట యువసేన చిత్రం నుంచి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.
1: House music on my phone.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు.
1: ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న వేలాది మంది త్యాగమూర్తుల్లో కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు కూడా ఒకరు. చరిత్రలో నిజమైన విజేతలు అధికారాన్ని పొందినవారు కాదు, సమాజ హృదయాన్ని గెలుచుకున్నవారు. అలాంటి విజేతల్లో కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు ఒకరు. దేశం కోసం త్యాగం చేసిన ఆ మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
2: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో
0: ఆకాశవాణి. సమయం 12:30 కాస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతురగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండ్

0: స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
1: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पे विराजें.
0: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 1-1, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 1-1-2, పోషణ్ ప్రధాన మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1-5-1-5, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1-9-3-0, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1-5-1-0-0, టెలిమానస్ 1-4-4-1-6, చైల్డ్ హెల్ప్ లైన్ 1-0-9-8 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

0: ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజం మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపై ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత గీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి లలిత గీతాల కార్యక్రమంలో కుమారి కౌత ప్రియం వద ఆలపించిన లలిత గీతాలు వింటారు.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: భారత స్వాతంత్ర సమరంలో శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ చేసిన శాసన ధిక్కారం, ఆమె చేసిన సాహస కృత్యాలు తెలుసుకుంటుంటే ప్రతి ఒక్కరికి దేహం గగుర్పాటు చెందక మానదు. ఈమె శాసనోల్లంఘనోద్యమంలో స్త్రీలందరినీ తన నాయకత్వంతో కొన్ని దళాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో కార్యక్రమ ప్రణాళికతో పనిచేసి అద్భుత విజయాలు సాధించారు. స్త్రీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన, స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ జీవిత ప్రస్థానం మహిళా లోకానికి ఎంతో ఆదర్శం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆహా చిత్రం నుంచి శారద, రేణుక, శృతి, మైత్రి, వందేమాతరం శ్రీనివాస్ ఇంకా వారి బృందం పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి.

కార్యక్రమంలో తర్వాత కృష్ణకాంత్ సాహిత్యానికి, సాయి కార్తిక్ సంగీతంలో యాసి నిజార్ బృందం పాడిన పాట వింటారు. నెక్స్ట్ నువ్వే చిత్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించింది. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, పునరుత్పాదక ఇంధన ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి

0: పి నారాయణ తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం 5,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని 2-చక్ర, 4 చక్రాల వాహనాలకు కూడా అనుమతిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు 5K రన్, వాక్థాన్, సైక్లింగ్ ర్యాలీలను నిర్వహించారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు రామకృష్ణబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా విశాఖ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. మరలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది.
0: విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈరోజు సందర్శించి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా FIF ఇంజన్, ఎలక్ట్రికల్తో పాటు పలు సాంకేతిక విభాగాలను పరిశీలించిన మంత్రి బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యత, విడిభాగాల వినియోగం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బస్సులు ఎప్పటికప్పుడు సాంకేతికంగా సన్నద్దంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సూచించారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 SIR ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. విడుదలైన ముసాయిదా జాబితా ఓటర్లు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే ఈరోజు నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా CEO ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో, ఎన్నికల అధికారి కార్యాలయాలు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాలు, BLO వద్ద కూడా జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లు ముందుగా పేరు జాబితాలో ఉందో లేదో, అనంతరం పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు జలాశయం కాలువలను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీరవాడ కాలువతో పాటు పెద్దాపురం మండలం దివిలి వద్ద కాలువను తనిఖీ చేసి నీటి ప్రవాహం, కాలువల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివిలి, చంద్రమామపల్లి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకున్నారు ంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
2: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏలేరు రిజర్వాయర్ గాని, ఈ గోదావరి డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితిని చూసే 6 ప్రాజెక్టుని ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేయడానికి తీసుకుంటే, ఆ 3 ఏళ్లలో పూర్తి చేసేటువంటి ప్రాజెక్టుల్లో గోదావరి మోడరేషన్ కూడా ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు క్యాలెండర్ లో ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్ కూడా దీర్ఘకాలికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాటిని కూడా తొలగించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు, రైతులు అందరూ
0: అనంతరం తుని నియోజకవర్గంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి పరిశీలించి పనుల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయనగరంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: రేపు ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా ప్రధానమంత్రికి రాష్ట ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణకు దోహదపడుతుందని తెలుపుతూ,
1: ఆగస్టు 1వ తారీఖు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని ఆయన ప్రారంభిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రన్వే గా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికి కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. దీని ద్వారా సుమారు 100,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ కి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చెక్ ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. స్వతంత్ర సేనాని విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతే ఉందో ఇది మనందరికీ గర్వకారణం.
0: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు పాల్గొని, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ కార్యక్రమాల గురించి వివరించారు. గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద కారణంగా గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ గేట్లను ఎత్తి 2,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది.
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12

0: కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా చిన్నపిల్లల్లో పరిసరాల పట్ల అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి వి సత్యవతి గారి ప్రసంగం వింటారు.
2: నేటి బాలలే రేపటి పౌరులు, ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. బాల్యం లేత మొక్కలాంటిది. సురక్షితమైన పరిసరాలు, వనరులు, వాతావరణం, సారం అన్నీ పట్టించుకుంటేనే మనం కోరుకునే పంట మన చేతికి అందుతుంది. అయినా మన సమాజంలో తరచూ నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం కూడా ఇదే. ముఖ్యంగా పసివాళ్లకి రాజ్యాంగం కల్పించిన హక్కులు, నివేదికలు చాలా ఉన్నాయి. ఎన్నో యాక్టులున్నాయి, కానీ అమలు చేయాల్సిన తల్లిదండ్రులు, బంధువులు, సమాజం వాటిని పట్టించుకోవటం లేదు. పిల్లల్ని పెంచటంలో, భద్రతా రక్షణ కల్పించటంలో మానసికమైన ఒత్తిడి, భయం లేని పరిసరాలు, విద్య, అలవాట్లు, ఆరోగ్యం, ప్రేమానురాగాలను అందించటంలో కొన్ని కుటుంబాలలో తరతరాలుగా అంతులేని అలసత్వం ప్రదర్శితమవుతూనే ఉంది. బాలలకి సురక్షితమైన, ఆహ్లాదకరమైన, భయం, విచారం లేని వాతావరణాన్ని ఇవ్వాలనే ఆలోచనే రావటం లేదు. పసితనం అందరికీ ఒకేలా సాగదు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు, తల్లి కానీ తండ్రి కానీ లేని, కోల్పోయినటువంటి, అభాగ్యులైనటువంటి పిల్లలు, సవితి తల్లి లేదా సవితి తండ్రి చేతుల్లో పెరిగేవారు, వ్యాధులతో పుట్టినవారు, వికలాంగ బాలలు, వీళ్లందరినీ దృష్టిలో పెట్టుకున్నా సరైన సురక్షిత పరిసరాలు చిన్నారులకు ఇవ్వలేని పరిస్థితి మనం ఊహిస్తున్న దానికన్నా అధికంగా ఉంది అనేది కఠోర వాస్తవం. బిడ్డల పెంపకం, వ్యక్తిత్వ వికాసం, వాత్సల్యం అనే పునాదులపై జరగాలి. చిన్నబుచ్చుకునే విమర్శలు, వివక్షలు, పోలికలతో నీకేం రాదనటం, కట్టడి చేసే ధోరణులు బాలల జిజ్ఞాసను తుంచేస్తాయి. అసహనం, ద్వేషం, మొండితనం వంటి భావోద్వేగాలు పిల్లలలో కలిగి పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని గౌరవించటంలో కూడా ప్రభావం చూపుతాయి. ఆధునిక కాలంలో పిల్లల పెంపకం ఒక శాస్త్రంలా మానసిక కోణం, సైకలాజికల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ బాధ్యత లేని తాగుబోతు తండ్రులు, సంపాదన దాచి పిల్లల్ని సాకాలనే పూర్తి భారం పడిన తల్లులు, ఇటువంటి కుటుంబాలలో పిల్లలకి సరైన వాతావరణం, సరైన పరిసరాలు ఏమాత్రం సరిపడా ఉండటం లేదనేది కూడా అంతే నిజం. ఇక ఆడపిల్లలకైతే అడుగడుగునా నిర్లక్ష్యమే, చిన్నచూపే. అందమైన విద్యావంతురాలైన సంపాదించే భార్య కావాలి, ప్రేమ అందించే అమ్మా ఉండాలి, చెల్లి అక్క లాంటి బంధుత్వాలు కావాలి, కానీ సంతానంగా మాత్రం మగపిల్లవాడే కావాలి అనే మూర్ఖత్వం రోజురోజుకి ఎక్కువైన కారణంగా ఎన్ని శాసనాలు చేసినా ఏదో ఒక విధంగా ఆడపిల్లలు పుట్టకుండానే భ్రూణహత్యలు జరుగుతున్నాయి. పుట్టాక మగ ఆడ సంతానం పెంచటంలో వివక్ష, విద్యాబుద్ధుల్ని అవకాశాలను అందించటంలో తేడా చూపుతున్నారు. వరకట్నం, గృహహింస, బలవన్మరణాలు నిత్యం ఆడపిల్లల్ని వేధించేవిగా ఉంటున్నాయి. గోరు చుట్టు మీద రోకటిపోటులా ఒక విచిత్రమైన, భయంకరమైన ఉన్మాదం, కావరం పసిమొగ్గలైన ఆడపిల్లల్ని వామి వరుసలు మరిచి లైంగిక అకృత్యాలు జరిపే దుస్సంఘటనలు ఏదో ఒక మూల కలవరపెడుతున్నాయి. వీరిలో తాగుడుమత్తు ఒక ముఖ్యమైన కారణమైతే ఆడపిల్లల మీద గల చిన్నచూపు కూడా మరో కారణమవుతోంది. చట్టం కఠినంగా శిక్షిస్తుందని తెలిసినా ఈ ఆగడాలు ఆగటం లేదు. మన సమాజంలోని దురాచారాలని, దుస్సంఘటనలని కేవలం దుమ్మెత్తిపోయటం కాకుండా నివారణ మార్గాల కోసం పనిచేయటం సభ్య సమాజపు కర్తవ్యం కావాలి. పసితనపు అపురూపమైన బాల్యాన్ని పిల్లలకి ఇవ్వాలంటే సురక్షితమైన పరిసరాల కల్పన అనేది అత్యవసరం. కానీ

ఉమ్మడి కుటుంబాలు లేని నేటి కాలంలో తల్లిదండ్రులిద్దరూ కూలి కానీ ఉద్యోగాలకు కానీ వెళ్లక తప్పనిసరి పరిస్థితి. పసివయసు పిల్లలకి సరైన రక్షణ ఉండటం లేదు. దగ్గర బంధువులకి అప్పగించినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చాక్లెట్లు, ఐస్ క్రీంలు, బిస్కెట్ల వంటి వాటికి మనసు పడే పిల్లల అమాయకత్వం నుంచి వారికి జరగబోయే ప్రమాదాల గూర్చిన హెచ్చరికలతో కొత్త వారి వద్ద మోసపోకుండా చూడాలి. తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని దైవం మీద భారం వేయటం కాకుండా బాల్యంలో ఉన్న పిల్లల కోసం భార్యాభర్తలు ప్రణాళికాబద్ధంగా బాధ్యత వహించాలి. ఎవరో ఒకరు కనిపెట్టి ఉండాలి. పిల్లలకి స్వీయ రక్షణా పద్ధతుల్ని వయసుని అనుసరించి, స్థాయిని అనుసరించి నేర్పాలి. ఒంటరిగా ఉండకుండా తనకన్నా పెద్దవారి మధ్యలో ఉండటం, భయం వేసినప్పుడు అరవటం, పక్కవారి సాయం తీసుకోవటం కూడా నేర్పాలి. ప్రేమ అభిమానం చూపే స్పర్శ గుడ్ టచ్, చెడు ఉద్దేశంతో స్పృశించే తీరు బ్యాడ్ టచ్. వీటిని గుర్తించేలా పిల్లలకి తగిన శిక్షణ ఇవ్వాలి. ఆడపిల్లలు తమ శరీర భాగాలను ఇతరులెవరూ తాకకుండా చూసుకోవాలి. గుండెలపైన, పిరుదులపైన ప్రైవేట్ పార్ట్స్ని బయట వారెవరు తాకినా సరే తల్లికి వెంటనే చెప్పేలా శిక్షణ ఇవ్వాలి. భయంగా దిగులుగా పిల్లలుంటే తల్లి కానీ టీచర్ కానీ గుర్తించి కారణం తెలుసుకోవాలి. పిల్లలు వారి భావాలను పైకి చెప్పేలా అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు, భయపడుతూ ఉంటారు. పిల్లల అలవాట్లు, ఆటలు, చదువులో మార్పు వస్తే గమనించాలి. ముఖ్యంగా తల్లి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని వివక్ష లేకుండా ఒకే ఆత్మీయతను అందించాలి. అన్ని సంగతులు అమ్మకి చెప్పేలా అలవాటు చేయాలి. అబద్ధాలు, కల్పన లేకుండా పిల్లలు వాస్తవం చెబుతున్నారో లేదో చూసుకోవాలి. చాలామంది తల్లులు అన్నం పెట్టడం, దుస్తులు కొనివ్వటం, బడికి పంపటం మాత్రమే పిల్లల్ని పెంచటంలో ముఖ్యమైనవని భావిస్తారు. వారి మనసుకి దగ్గరగా రారు. చిన్నపిల్లల మనసులలోని అలజడులను, ముఖ్యంగా ఆడపిల్లలకున్న సున్నితమైన భావాలను, సందేహాలను తీర్చటం చాలా ముఖ్యం. బాలికల ఆరోగ్యానికి, అభివృద్ధి నిరోధకమైన, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి హానికరమైన పనులకైనా చట్టంలో శిక్షలున్నాయి, చర్యలున్నాయి. తీవ్రాతి తీవ్రమైనటువంటి శిక్షలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నిత్యం అనేక కుటుంబాలలో ఇవి జరుగుతూనే ఉన్నా ఫిర్యాదులు లేవు, సాక్ష్యాలు ఉండవు. కారణం పైకి చెబితే ప్రమాదం అనుకోవటమే. ఈ నిశ్శబ్దం భయంకరమై ఆడపిల్లల జీవితాల్ని వాళ్ల అభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. ఆడపిల్లపై జరిగే అఘాయిత్యాలు పైకి చెప్పకుండా దాచేయటం మన సమాజంలో ఒక రివాజ్ అయిపోయింది. భవిష్యత్తులో ఒక పసిపాప మనసు ఇటువంటి సంఘటనల వల్ల ఎంత కకావికలమైపోతుందో ఎవ్వరూ ఆలోచించటం లేదు. చదువుని, వికాసాన్ని, ఉత్తమ జీవితాన్ని కోల్పోయి అలజడితో, భయంతో, తప్పు చేసినట్టు కుంగిపోవటంతో ఆడపిల్లలు మరి ఇలా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కల్పించిందెవరు? చిన్నపిల్లలకి సురక్షితమైన పరిసరాలు కల్పించవలసిన వారెవరు? తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు సమాజం కూడా ముఖ్య పాత్రే తీసుకోవాలి. మనకెందుకు అనే అలసత్వం మాని పిల్లలకి సురక్షిత పరిసరాలు కల్పించడానికి అందరూ సంసిద్ధం కావాలి. ఇది నిజంగా అందరూ తెలుసుకోవలసినటువంటి విషయమే కదా. ఇంతే కాకుండా బాలికల ఆరోగ్యానికి చిన్నపిల్లలు చురుగ్గా, హుషారుగా, ఆటపాటలతో చదువు నేర్చుకునే వాతావరణాన్ని ఇవ్వాలి. కానీ భయంతో, బెంగలతో తల్లడిల్లేలా దండిస్తూ, బెదిరిస్తూ వారి మానసిక ఎదుగుదలకి హాని చేయకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బీదరికం కారణంగా రకరకాలతో, ప్రలోభాలతో బాలికల అక్రమ రవాణాను గుట్టు చేసే గుంపులను గుర్తించాలి. ఇందుకోసం ఒక నిఘా వ్యవస్థ గ్రామస్థాయి నుంచి ఉండాలి. ఒక పల్లెటూరులో ఒక పాప కనిపించకపోతే దాని వెనక గల భారీ కుట్రలు, నెట్వర్క్ గురించి

0: అప్రమత్తంగా ఉండాలి. బాలికలు బడిమానేయటం, బాల్య వివాహాలు జరిపేయటాన్ని తూతూ మంత్రంగా కాక పూర్తిగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పట్టించుకుని నిరోధించగలగాలి. బాల కార్మికులుగా పిల్లలు మారకుండా చూడాలి. పనుల్లో పెట్టి పిల్లలకి విద్యాబుద్ధులు దూరం చేస్తే, యాచకులుగా చేస్తే, చిల్లర డబ్బులిచ్చి చిరుతండి పెట్టి వాళ్ల బంగారు భవిష్యత్తుని నాశనం చేసే తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ నిర్వహించి మంచి మార్పు తేవాలి. బాలికల అక్రమ రవాణా జరుగుతున్న దేశాల్లో మన దేశం 5వ స్థానంలో ఉంది. ఇక జనాభాలో చూసుకుంటే 1000 మంది మగపిల్లలకి 943 మంది మాత్రమే 2011లో అంచనాల ప్రకారం బాలికలున్నారు. హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రంలో 900లోపు 830 మంది 846గా ఉన్నారు. ఆడసంతానాన్ని వద్దనుకునే అజ్ఞానాన్ని ఈ సూచికలు సూచిస్తున్నాయి. ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆడపిల్లల సంఖ్య బాలుర కన్నా తక్కువగా ఉన్నా, అనర్థం మాత్రం జరిగేది ఆడపిల్లలకే. ఇది చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ అతి పెద్ద విషయం. భవిష్యత్తులో మనందరికీ ఒక ప్రశ్నార్థకంగా మిగిలే అంశం. కాబట్టి బాల్యం అపురూపంగా ఉత్సవంగా జరిపే వాతావరణాన్ని మరి మనందరం చిన్నపిల్లలకి ఇవ్వటం అనేది మనందరం ఆకాంక్షిద్దాం.
1: మీరింతవరకు చిన్నపిల్లల్లో పరిసరాల పట్ల అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి వి సత్యవతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి

0: ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టు కడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజు మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.
1: మీరింతవరకు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

మీరింత వరకు లలిత గీతం విన్నారు. ఇది ఈ రోజు వనితవాణి. రేపు మధ్యాహ్నం వనితవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వనితవాణి విన్నారు.

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి శాంతిశ్రీ గారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయ వాడి కేంద్రం టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పర్దేస్ ఈ చిత్రానికి హరిహరన్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆషికి, ఈ చిత్రానికి అనురాధ పౌడ్వాల్, కుమార్ సాను పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమంలో క్విజ్ ప్రశ్నలు, కొన్ని పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఆన్సర్ తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయ కార్యక్రమంలో అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత? ప్రశ్న ఇంకోసారి, లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత?

లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత అని అడిగాను. చాలామంది దగ్గర దగ్గరగానే పెడుతున్నారు, కానీ రాంగ్ ఆన్సర్గానే తీసుకుంటాను. కొంచెం అక్కడక్కడ వచ్చే కరెక్ట్ ఆన్సర్గా ఒకసారి ఆలోచించి ఈ లోపు కరెక్ట్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత అని అడిగాను. రాంగ్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి, గరిష్ట సమయం అని అడిగాను. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి. ఒక రకంగా ఒక్కొక్కసారి ఆ టైం కూడా కేటాయించడం జరుగుతుంది. కాకపోతే గరిష్ట సమయం అని అడిగాను కాబట్టి నేను ఒక ఆన్సర్ పెట్టుకున్నాను కాబట్టి మీరు కరెక్ట్గా గరిష్ట సమయాన్ని పంపిస్తారని కోరుకుంటూ. రాంగ్ ఆన్సర్ అండి, శేషాద్రి నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు, ఇనమడుగు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఓకే, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, వీరందరూ పంపించారు కానీ మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. 10% ఏంటి, నేను టైం అడిగాను. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు కే రవీంద్ర రెడ్డి, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బద్రీ విశాల, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. రాంగ్ ఆన్సర్ అండి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుభాని. రాంగ్ ఆన్సర్ పంపించారు గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి, నేను గరిష్ట సమయం అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరంటే డివాణి వెంకటేశ్వరరావు.

నంద్యాల. మీ ఆన్సర్ ఏది? ఆన్సర్ కూడా పంపించండి. రాంగ్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, గురుగుంట్

రాంగ్ ఆన్సర్ పంపించారు. గుందుగోలను ముద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ రమేష్ సత్యనారాయణ, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైత త్రివేణి చిన్మయ్ ప్రీతం రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి. రాంగ్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి, డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాల గూడ నల్గొండ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి. రాంగ్ ఆన్సర్ ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెళ్ళెళ్ళ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కర్ణాటక నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి 0 hours అని పంపించారు. అయితే నేను అడిగింది 0 hourకు కేటాయించే గరిష్ట సమయం, ఆ సమయం ఎంతో తెలిస్తే నాకు పంపించండి, ఎంతసేపు ఉంటుంది 0 hour. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అశోక్ కుమార్, మానసవీణ వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. నేను ఎన్ని గంటలకు అని అడగలేదు, ఎంతసేపు అని అడిగాను. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు. శుభ సాయంత్రం అంటూ మహమ్మదీనా ఇతుల్లా ఇష్రతుల్లా ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పండ లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శరత్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయికిరణ్ వైష్ణవి సాయిచరణ్ సాయికుమార్ ఆమని. రాంగ్ ఆన్సర్ పంపించారు గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి నాగట్ పండు అశోక్ బాబు ఇంకా వీరందరూ రాశారు రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. రాంగ్ ఆన్సర్ అండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్ వీరందరూ ఖచ్చితంగా రాస్తే మాత్రం రాంగ్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు ధృమిత్ ధృతిక్ విజయవాడ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రాంగ్ ఆన్సర్ పంపించారు. ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి బి శివకుమార్ రాంగ్ ఆన్సర్ అండి. ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయికిరణ్ వైష్ణవి సాయిచరణ్ ఆమని వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, ఆన్సర్తో పాటు మీ పేరు మీ చిరునామా కూడా పంపించండి. రాంగ్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. రాంగ్ ఆన్సర్ అండి బత్తి.

రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి. లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత అని అడిగాను, గంటసేపు 60 నిమిషాలు గరిష్టంగా అడిగాను కాబట్టి గంటసేపు కరెక్ట్ ఆన్సర్గా తీసుకున్నాను. ఒక్కొక్కసారి 30 నిమిషాల నుంచి గంటలోపు జరగచ్చు. భారత పార్లమెంటరీ సమావేశాల నిబంధనల ప్రకారం ప్రశ్నోత్తరాల సమయం అంటే క్వశ్చన్ అవర్ ఉంటుంది కదా, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. అది అయిపోయిన తర్వాత వెంటనే మధ్యాహ్నం 12 గంటలకి 0 అవర్ ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా 1 గంట సేపు కొనసాగుతుంది. ఈ సమయంలో సభ్యులు అత్యవసరమైన ప్రజా సమస్యలను గురించి చర్చిస్తారు. గంట, అరగంట నుంచి గంట అని టైప్ చేసిన వాళ్ళందరినీ కరెక్ట్ ఆన్సర్గానే తీసుకున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇదన్నమాట సంగతి. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ మా మెసేజ్ చదవలేదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, ఇంకా బ్రహ్మయ్య. ఇంకో మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, అహోబిల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లోక్సభలో 0 అవర్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి మనం తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోదాం. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? రెండో ప్రశ్న ఇది, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు?

కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది నా ప్రశ్న, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, మీ మెసేజ్ చదివినట్టు ఉన్నాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ధృమిత్ ధృతిక్ విజయవాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఇంకా కరెక్ట్ ఆన్సర్లే ఇవందరూ. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్తోనే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. సమీనా నెల్లూరు నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డు బాబా ఇంకా గ్రామ ప్రజలందరూ అంట ఒక గంట సమయం అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తాన్ రావు పెద్దమస్తాన్ రావు. ఇంకా

కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప నరేంద్రరెడ్డి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లా తాళ్ళు రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆముని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలూరు రవి దగధర్తి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డూబాబా ఇంకా వారి గ్రామ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ అడగండి అంటున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రశ్న ఇంకోసారి, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు? గంపమల్లు పాపిన్నపాలెం నుంచి. ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామ్దాసు కృపాచారి అనిత అల్మాస్ గూడ నుంచి వినాయక కమిటీ హాల్ నుండి దమ్మోజి మధుసూదనాచారి శ్రీవాణి వెంకటాచారి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణ సుభాషిణి ఇన్నమడుగు నుంచి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాట్గా వస్తున్నాయి, చదివేస్తున్నాను. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రస్తుతం నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. సరైన సమాధానం ఏంటంటే మన్సుఖ్ మాండవీయ. మ్యాక్సిమం అందరూ మెసేజ్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అయ్యబాబు చాలా పెద్ద మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ పంపించారు కానీ ఇంత చదవడానికి టైం సరిపోదు కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియచేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఎవరంటే అల్లాగడ్డ నుంచి ఆళ్ళగడ్డ నుంచి అంగసాని శ్రీనివాసులు

మత్తిపల్లె నుంచి. ఓకే, ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చెప్పాక రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఇది విశేషం. విజయవాడ నుంచి సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి, ఇంకా మిడతల రామ్మూర్తి ఊరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఈ ప్రశ్నకి ఇంకా ఎవరు పంపించొద్దు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ వర్క్ చేస్తున్నారు. ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఎవరు మెసేజ్ చేయొద్దు, నేను తర్వాత ప్రశ్న అడిగిస్తున్నాను. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? నేషనల్ స్పోర్ట్స్ డే. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం తెలిస్తే ఎవరి పేరు మీద జరుపుకుంటామో కూడా మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఏంటంటే, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మళ్ళీ మీకోసం ఇంకోసారి, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు ఎవరి పేరు మీద జరుపుకుంటాం?

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా తెలిస్తే ఎవరి మీద జరుపుకుంటాం, ఎవరి పేరు మీద జరుపుకుంటాం అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి ప్రసాద్, ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. సుదర్శనం శ్రీకుమార్ పెరమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా అష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనసూయ యమున జాంకంపేట చిలుక నారాయణ వీళ్ళందరూ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డివాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? అనగసాని శ్రీనివాసులు నందిపల్లె ఆళ్ళగడ్డ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బెజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి. గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ దైదభిక్షం వెంకటి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, ముంత పెద్దన్న గురుగుంట్ల నుంచి నరేంద్రరెడ్డి, ఇంకా మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య.

టాన్సర్ పంపించారు బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దాయిద త్రివేణి, చిన్మయ్, ప్రీతం, కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాస్, కృపాచారి, అనిత, అల్మాస్ గూడ వినాయక కమిటీ హాల్ నుంచి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, వెంకటాచారి. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎం సుజాత, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి ఎవరంటే వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ వీరందరూ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమల, యేసుపాదం, హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా పాలరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, ఇంకా మూసపేట, నరేష్, ఇంకా గ్రామ ప్రజలందరూ అంట కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందిరాదేవి, వెంకట్, మణిదీప్ మా బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అయితే డేట్ కూడా మెన్షన్ చేయాలి. గంపమల్లు పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ మళ్ళీ ఫాతిమా కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే సయ్య జాకీర్ భాయ్, ఇస్మాయిల్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రభాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి మీ దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్ మొత్తం అన్నీ చదివేశాను. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 29 ఆగస్ట్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని, అంటే హాకీ మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న ధ్యాన్ చంద్ ఒలింపిక్స్లో 3 బంగారు పతకాలను గెలుచుకోవడంతో పాటు 400కు పైగా గోల్స్ చేశారంట. అందుకని ఆ సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ 29 ఆగస్ట్ మనం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈలోపు నాకు 3 మెసేజెస్ వచ్చాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, నెల్లూరు నుంచి. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య వీరందరూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక ఈ కార్యక్రమంలో మేబీ చివరి ప్రశ్న, భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు? భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు?

భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. పెడన జగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు నరేష్, మిర్సి, విజయ, రోజా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో అక్షజ్ ఆశ్రవ్, సింబా, ఒంగోలు నుంచి. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. దేవరాజ్ ఘట్ నుంచి సాల్మన్ రాజు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప. గురుకుంట్ల నుంచి ముంత పెద్దన్న, హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కమల, యశ్పాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపి

మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆలగడ్డ నుంచి, నందింపల్లె నుంచి అనగసాని శ్రీనివాసులు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ తో రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఒరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోనా నాగట్పండు అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి గణేష్ నెల్లూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు కృపాచారి అనిత అల్మాస్ గూడ వినాయక కమిటీ హాల్ నుండి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వెంకటాచారి వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ప్రవళిక విష్ణువర్ధన్ విఘ్నేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్కాన్ శెట్టి నెల్లూరు నుంచి ఎం సుజాత కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇంకా గ్రామ ప్రజలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ రామని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో తమిళనాడు నుంచి చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉదయ్ కుమ్ ఓకే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఒక్కోసారి అద్భుతాలు ఇలానే జరుగుతాయి. పెడన జగన్నాథరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. గంపమల్లు నుంచి గంపమల్లు పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి దైదభిక్షం వెంకటి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు నందింపల్లె ఆలగడ్డ నుంచి. బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి మనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక హరికిషన్జీ చంద్రభాయ్ నాగమణి నరేష్ శ్రీవల్లి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు శివ నుంచి శివకుమార్. ఇమేజెస్ వాయిస్ రికార్డ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వండి, మెసేజెస్ మాత్రమే మనకి వీలుగా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. బనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు ఇంద్రభాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: నెల్లూరు జిల్లా. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటూ ఉన్నారు.
1: అయితే నాకు మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్ని చదివేశాను.
0: భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్న రూపకర్త ఎవరు అని అడిగాను.
1: కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉదయ్ కుమార్. అయితే 2009 రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీని భారత ప్రభుత్వం నిర్వహించింది. 3331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడగా వాటిలో ఐఐటి గౌహతికి చెందిన డి ఉదయ్ కుమార్ సమర్పించిన చిహ్నాన్ని ఎంపిక చేశారు. గ్రేట్ కదా. 2010 జులై 15 భారతదేశ ప్రభుత్వం ప్రజలకు ఈ చిహ్నంతో రూపాయిని ప్రజలకు పరిచయం చేసింది.
0: జాతీయ కరెన్సీ చిహ్నం కథ ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా
1: ఓకే, థ్యాంక్ యూ. ఆళ్ళగడ్డ నుంచి, నందింపల్లె నుంచి.
0: అనంతపురం నుండి అనురాధ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. కంగ్రాచులేషన్స్ మీ అందరి కోసం ఈ పాట.

ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మేరీ, నిర్వహణ శ్రీతమరం నాగేశ్వరరావు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన మీసాల రొయ్య తాబేలు దొర కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో కంది పంట సాగు సమగ్ర యాజమాన్య చర్యలు, ఈ అంశం గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కేవీకే ప్రొఫెసర్ డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:05 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలు సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల

అభిప్రాయాల గురించి వింటారు. 8:35 తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వారాంతపు సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:06. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ప్రస్తుత కాలంలో జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇంకా అనేక మార్పుల కారణంగా చాలామంది మహిళలు అధిక బరువు, బీపీ, డయాబెటీస్ వంటి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యలు రావడానికి మహిళలు తీసుకునే ఆహారంలో సరిపడా పోషకాలు లేకపోవడం

హలో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా బీ12. మెదడు పనితీరుకు బీ12 చాలా అవసరం. ఇంకా అంతేకాకుండా నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్త కణాల సంఖ్య పెరిగి శక్తి సమకూరాలన్నా ఈ విటమిన్ బీ12 దొరికే మాంసాహారం, పాల ఉత్పత్తులు సరిపడా తీసుకుంటూ ఉండాలి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక పాఠం విందాం.

0: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎఎన్ఎంఎల్ ఏఎఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలు పోషకాహారం తీసుకోవడానికి B12, దీంతో పాటుగా కాల్షియం కూడా చాలా అవసరం. ఎముకల పటుత్వానికి ఈ కాల్షియం ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె, నాడులు, కండరాల పనితీరుకు తోడ్పడే కాల్షియం కోసం పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఐరన్, శక్తికి బాండగారం వంటిది ఈ ఐరన్. శరీరం అంతా ఆక్సిజన్ ప్రసారానికి ఈ పోషకం చాలా అవసరం. ఇంకా రోగనిరోధక శక్తికి కండరాల పనితీరును క్రమపరిచే వీటన్నిటి కోసం ఐరన్ చాలా అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే ఐరన్ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఈ ఐరన్ కోసం ఆకుకూరలు, మాంసాహారం సరిపడా తింటూ ఉండాలి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. ది ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకాల పోషకాలు చాలా అవసరం. అటువంటి పోషకాల్లో మరొకటి బయోటిన్. చర్మం, వెంట్రుకలు, గోళ్ల ఆరోగ్యానికి ఈ పోషకం చాలా అవసరం. ఇంకా నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ అంతేకాకుండా గుండె పనితీరు సక్రమంగా ఉండాలి అన్నా కూడా, మెటబాలిజం సమర్థవంతంగా ఉండాలన్నా, ఈ వీటన్నిటి కోసం బయోటిన్ సమృద్ధిగా ఉండాలి. ఈ బయోటిన్ కోసం కోడిగుడ్లు, చిక్కుళ్ళు, నట్స్, సీడ్స్, చిలగడ దుంపలు, మష్రూమ్స్ వంటివి తింటూ ఉండాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన పోషకాలలో ఇంకొకటి మెగ్నీషియం. ఈ మెగ్నీషియం కూడా అవసరం. ఈ మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇంకా కండరాల బలహీనతను తొలగిస్తుంది. కాబట్టి మెగ్నీషియంతో కూడిన అరటి పండ్లు, ఆవకాడో, పాలకూర, గుమ్మడి విత్తనాలు, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పు, సోయా ఇటువంటివి తింటూ ఉండాలి. ఇంకా చివరిగా విటమిన్ డి. మెదడు, కండరాలు, ఇంకా ఇమ్యూనిటీ, వీటన్నిటికీ విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ డి కోసం కోడిగుడ్లు, చేపలు, పాలు, నారింజ రసం, జున్ను, సోయా ఇటువంటివి తీసుకుంటూ ఉండాలి. వనితవాణి కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా ఒక పాటను విందాం, విక్రాంత్ రోణ ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం ఈ కార్యక్రమానికి స్వాగతం. యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఇప్పుడైతే

0: యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: శ్రోతలు, యువతరంగం కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీత గారితో పరిచయం వింటారు. వీటితో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడైతే విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీత గారితో పరిచయం వింటారు.
2: సంవత్సరంలో స్థాపించబడినటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయం విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో ఉన్నత విద్యను అభివృద్ధి చేయడం కోసంగా ఏర్పాటు చేశారు ఈ విశ్వవిద్యాలయాన్ని. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొంది యూజీసీ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం. అందువల్ల ఇక్కడ ఇచ్చే డిగ్రీలు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి. నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి సుమారు 100 కళాశాలలు డిగ్రీ, పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ అనుబంధంగా ఉన్నాయి. ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, పిహెచ్డి వంటి అనేక కోర్సులు మన విక్రమసింహపురి యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కాకుటూరు వద్ద ఈ క్యాంపస్ ఉంది. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజ్ ను కూడా మన విశ్వవిద్యాలయం ప్రారంభించింది. కావున ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి గ్రూప్స్ గురించి మనతో మాట్లాడటానికి మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో ఉన్నారు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె సునీత గారు. నమస్కారం సునీత గారు.
3: నమస్కారం అండి. విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మనకి విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 2008లో సింహపురిలో ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకములైనటువంటి విద్యా కార్యక్రమాలు, వివిధ రకాలైన కోర్సులు అందిస్తూ వస్తున్నాము. మనకు నాక్ ఏ గ్రేడ్ కలిగి 3.23 గ్రేడ్, సిజిపిఏ గ్రేడ్ అంటారు. ఇది చాలా మంచి స్కోర్ సాధించడము, అట్లాగే వివిధ రకములైన పరిమితులన్నీ కూడా కలిగి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాము. ఇక్కడ విద్య అనేది ఒకటే కాదండి, సింహపురి విక్రమసింహపురి ఉద్దేశము విద్యతో పాటు వికాసము, అట్లాగే మానసిక దృఢత్వము కలిగి అన్ని కార్యక్రమాలను మేము అందిస్తున్నాము. ముఖ్యంగా నాణ్యమైన విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, అట్లాగే నైపుణ్యాభివృద్ధి. విద్యతో పాటు నైపుణ్యాలు అభివృద్ధి అయితేనే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైన వనరులను మేము అందించగలుగుతాము. కాబట్టి మా యొక్క ముఖ్యంగా వాటి మీద కూడా మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ 2026-27 విద్యా సంవత్సరంలో మాకు ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించుకునే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో మేము ఈ ఇంజనీరింగ్ కోర్సులో అత్యంత గర్వంగా ఈ విషయాన్ని మన శ్రోతలకు అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఈ సమయంలో
2: చాలా చక్కగా చెప్పారు మేడం. మేడం, మన కళాశాలలో ఎటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇంజనీరింగ్ లో?
3: మన కళాశాలలో ఇంజనీరింగ్ సంబంధించి 4 కోర్సులు ఉన్నాయండి. వాటిలో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే ముఖ్యమైన కోర్సెస్ ను మేము ప్రారంభించడం జరిగింది. ఆ సింహపురిలో ఉన్న విద్యార్థులు ఈ యొక్క రంగంలో, ఏదైతే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వినూత్న వరవడితో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి కోర్సులను మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏఎండ్ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐఎన్డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈ కోర్సులు మేము ప్రారంభిస్తున్నాము. ప్రతి కోర్సులోనూ 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కోర్సులకి మనకు ప్రవేశాలు ఏపీఈఏపీ సెట్ 2026 ద్వారా జరుగుతాయి. ఇందుకు మనము VSUESF అనే కోడ్ ని విద్యార్థులు చూస్ చేసుకోవాలి.
2: ఓకే మేడం. విద్యార్థులు విఎస్యు ఇంజనీరింగ్ కళాశాలను ఎందుకు ఎంచుకోవాలంటారు?
3: ఎప్పుడు కూడా కళాశాలకి విశ్వవిద్యాలయానికి కొంచెం ప్రత్యేకతలు ఉన్నాయండి. విశ్వవిద్యాలయము అనేది విద్యార్థులకి విద్యా బోధనతో పాటు వాళ్ళ యొక్క ఉపాధి మరియు నైపుణ్యాలు మెరుగుపరుచుకునే దానికి అవసరమైన అన్ని అవకాశాలు అందిస్తూ ఉంటుంది. మా కళాశాలలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సిలబస్సులను అందిస్తాము. డిజిటల్ లైబ్రరీలో ఈ లెర్నింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అట్లాగే ప్లేస్మెంట్ సహాయము అందిస్తాము. అట్లాగా హాస్టల్ వసతి మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక హరిత ప్రాంగణంలో చాలా ఆహ్లాదకరంగాను వాళ్ళు విద్యా బోధన కొనసాగే విధంగా మా ప్రాంగణం ఉంటుంది.
4: ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు. విద్యార్థులకి ఏమేమైతే అవసరమో అవన్నీ మన విశ్వవిద్యాలయంలో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, ఈ లెర్నింగ్ సౌకర్యాలు, ప్లేస్మెంట్ సహాయం, హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే ఎస్పెషల్లీ విశాలమైనటువంటి హరిత ప్రాంగణం కూడా అందుబాటులో ఉంది అని తెలియజేస్తున్నారు. చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. అలాగే ఇంజనీరింగ్ కాకుండా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి మేడం?
3: మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయము లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ కోర్సులు అంటే మనం యూజీ కోర్సులు అంటాము, OAMDC ద్వారా ఈ డిగ్రీ కోర్సులు అందిస్తున్నాము. వీటిల్లో విద్యార్థులకి 5 సంవత్సరాలైన కోర్సులు, 4 సంవత్సరాలు అలాగే ఉన్నాయి మన దగ్గర. సో ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ బయో ఇన్ఫర్మాటిక్స్, ఇంటిగ్రేటెడ్ మైక్రోబయాలజీ, ఇవి 5 సంవత్సరాల కోర్సులు. వాళ్ళు సైన్సెస్లో ఇంటర్ అయిన తర్వాత దీంట్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే బీఏ ఆనర్స్ కోర్సెస్ అనేసి ఇప్పుడు మనకు 4 సంవత్సరాలకు బీకామ్ ఆనర్స్, బీబీఏ లాజిస్టిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మనం బీఎస్సీ ఆనర్స్ కింద అందిస్తున్నామండి. అలాగే మనకు బీఏలో వచ్చి పొలిటికల్ సైన్స్ కూడా ఆనర్స్ ప్రోగ్రామ్ గా అందిస్తూ ఉన్నాం.
4: చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ గురించి తెలియజేస్తారా?
3: మా విశ్వవిద్యాలయంలో అందించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్ని కూడా ప్రాంతీయ వనరులకు అందుబాటులో

0: ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వనరు అంటే మనకు ఇప్పుడు ఈ సముద్రము మనకు అందుబాటులో ఉంది, అట్లాగే కృష్ణపట్నం పోర్ట్ ఇలా ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము వీటికి సంబంధించి మెరైన్ బయాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ అలాంటి కోర్సులు ఇస్తున్నాము. అట్లాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అలాంటి సైన్సెస్ కోర్స్ ఎంఎస్సి కోర్సెస్ కూడా రన్ చేస్తున్నాము. ఇంగ్లీషు, తెలుగు, సోషల్ వర్క్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ పీజీ కోర్సెస్ కూడా అందిస్తున్నామని. ఇవే కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంపీఈడి అండ్ ఎంబీఏ టూరిజం మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా మేము అందిస్తూ ఉన్నాము.
1: ఓకే, చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. అలాగే విద్యార్థులకి చాలా విశదీకరించి మరీ చాలా అర్థమయ్యేలాగా చెప్పారు. మన విశ్వవిద్యాలయంలో ఎటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయో చక్కగా చెప్పారు మేడం. మేడం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటాయా?
0: అవునండి, ఖచ్చితంగా మా కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి, అర్హుడైన ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వ యొక్క నిబంధనల ప్రకారము అర్హులైన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అండ్ వివిధ స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయండి. మనకి ఎన్ఐఓటీతో అనుబంధంగా కూడా మెరైన్ బయాలజీ డిపార్ట్మెంట్లో కోర్సు రన్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చి ఒక్కొక్క విద్యార్థి, పీజీ చేసే విద్యార్థి ఈ మెరిట్ పైన వచ్చినప్పుడు వాళ్ళకి 15,000 రూపాయల స్కాలర్షిప్ ఉండే ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా ఉందండి. అలాగే 4వ సెమిస్టర్లో 5,000 రూపాయలు కూడా వాళ్ళు పొందే విధంగా స్కాలర్షిప్ ఉంది. అంటే అదొక 15, ఇదొక 10, 25 మంది స్కాలర్షిప్ పొందే ఎమెరైన్ బయాలజీ కోర్సు కూడా మా దగ్గర అందుబాటులో ఉందండి.
1: ఓకే మేడం, మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఏమేం సౌకర్యాలు ఉన్నాయి విద్యార్థులకు తెలియజేస్తారా?
0: విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ వంటి మనం కరికులర్ అంటాం, కరికులర్ కి సంబంధించినటువంటి ఈ అంశాలతో పాటు కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేసేటువంటి కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయండి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, కెరీర్ గైడెన్స్ ప్లేస్మెంట్ కి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా క్రీడలు, క్రీడల్లో కూడా మంచిగా బాలికలకు, బాలరకు సపరేట్ గా క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైనటువంటి క్రీడాకారులు, కోచెస్ ను కూడా మేము అపాయింట్ చేసుకున్నామండి. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా క్రీడాంశాలు తర్పీది ఇవ్వడం జరుగుతుంది. మన విద్యార్థుల దాదాపు ఒక 30 క్రీడాంశాలలో ఈ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఐయుటి అంటాం, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో. కాబట్టి విద్యతో పాటు సమగ్రంగా, వికాసవంతంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే మానవ వనరులు అందించడము మా విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం అండి. అంశంలో చెప్పుకునేటప్పుడు ఎక్స్ట్రా కరికులర్ లో మాకు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎన్ఎస్ఎస్ అనేది కూడా ఒకటండి. మాకు మా ఎన్ఎస్ఎస్ సంబంధించి రాష్ట్రపతి అవార్డులు 3 సార్లు పొందడం జరిగింది. జాతీయ స్థాయిలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అట్లాగే ఒక యూనిట్ గా కూడా మేము గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా మా విశ్వవిద్యాలయ విద్యార్థులు, వాలంటీర్లు అందుకోవడం జరిగిందండి ప్రెసిడెంట్ మెడల్స్.
1: చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. నిజానికి విశ్వవిద్యాలయం అనంటే ఒక చదువులకు మాత్రమే పరిమితం కాకుండా బాలురికి కానీ బాలికలకు కానీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది మన విశ్వవిద్యాలయంలో, అలాగే క్రీడా సౌకర్యాలని చెప్పారు, అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్, చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. మేడం, విద్యార్థుల యొక్క భవిష్యత్ ఉపాధి కోసంగా విశ్వవిద్యాలయం ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది?
0: ముఖ్యంగా మన విశ్వవిద్యాలయం ఫోకస్ చేసేదండి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించడం. మా యొక్క బీఓఎస్ఎల్ అంతా కూడా పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులను సభ్యులుగా ఉంచుకుంటాము. ఎప్పటికప్పుడు మా యొక్క విశ్వవిద్యాలయ యొక్క సిలబస్ ను కూడా మేము అప్డేట్ చేసుకుని వాటికి అనుగుణంగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా చేయాలి, ప్లేస్మెంట్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడము జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనము ఇంటర్న్షిప్ల మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధమైనటువంటి ఇంటర్న్షిప్లు ఐడెంటిఫై చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. పరిశోధనలకు కూడా ఇన్నోవేషన్ ద్వారా, అట్లాగే వాళ్ళకి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నది మా దగ్గర. సో పరిశోధనలు కూడా చేసే వాళ్ళకు కూడా మనము సీడ్ మనీ ఇవ్వడానికి కూడా మన దగ్గర ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటామండి.
1: స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు, అలాగే ప్లేస్మెంట్ కి కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తుంది మన విశ్వవిద్యాలయం అని తెలియజేశారు. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. అలాగే తల్లిదండ్రులకి మన విశ్వవిద్యాలయం తరపు నుంచి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం?
0: ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని ఒక కళాశాలలో గానీ విశ్వవిద్యాలయానికి పంపించేటప్పుడు వాళ్ళు

0: మన పిల్లవాడు ఒక మంచి ఉద్యోగము సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మనకు పంపిస్తూ ఉంటారు. సో మా విశ్వవిద్యాలయంలో ఇచ్చే నాణ్యమైన విద్య విలువలు, అట్లాగే ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి ట్రైనింగ్ తో పాటు వ్యక్తిత్వ వికాసము అనేది ఇస్తాం. అంటే సమాజంలో ఉద్యోగము ఉపాధి ఒకటే కాదండి, సమాజంలో జీవించాలంటే బాధ్యత కలిగి ఉండాలి. అలాగే సమాజంలో జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణను ఎదుర్కొనే సామర్థ్యం వ్యక్తిలో ఉండాలి. అలాంటి మానసిక దృఢత్వం, అలాగే సేవాభావము, బాధ్యతాయుతమైనటువంటి పౌర తత్వము కలిగి ఉండే విధంగా మన విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా వినతి ఏంటంటే, మీ యొక్క బిడ్డ మీ కుటుంబానికే కాదు సమాజానికి అలాగే దేశానికి కూడా ఉపయోగపడే ఒక మంచి స్థాయిలో ఉండే విధంగా మా విద్యా సంస్థ వాళ్ళని ట్రైన్ చేస్తుంది.
1: చక్కటి అంశాలు చెప్పారు మేడం. మేడం, మన నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతవరకు ఇంజనీరింగ్ కి సంబంధించి ఏ కోర్సెస్ లేవు. కొత్తగా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కోర్సెస్ ప్రవేశపెట్టారు కదా, ఇంజనీరింగ్ కాలేజ్ లో మీరు ఇచ్చే కోర్సెస్ గురించి చెప్పండి. అలాగే ఎందువల్ల విద్యార్థులు మన విక్రమసింహపురిని ఎంచుకోవాలంటారు, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి మేడం, మీరేం చెప్తారు?
0: అవును మేడం, మీరు అన్నట్లు మనము ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ప్రారంభిస్తున్నాము. కాకపోతే మాకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో మనకు ఫస్ట్ ఇయర్ ఎక్కువగా ఉండే అంశాలకు సంబంధించి మేము నాణ్యమైన అధ్యాపకుల్ని, అనుభవజ్ఞులైన వారిని కూడా మేము తీసుకుంటున్నాము. ఇంకా విద్యార్థులకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, వాళ్ళు కోర్సుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు విశ్వవిద్యాలయాన్ని ఒకసారి సందర్శించి అక్కడున్నటువంటి సమగ్రంగా ఉన్నటువంటి వివిధ సదుపాయాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఒకసారి కోరుతున్నాను. అట్లాగే హాస్టల్ సౌకర్యం ప్రత్యేకంగా బాయ్స్కి, అట్లాగే గర్ల్స్కి కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇంకొకటి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకు నెల్లూరులో ఆత్మకూరు బస్టాండ్ నుంచి కళాశాల వాళ్ళకి మనం వాళ్ళకి బస్ సౌకర్యము అందించడం జరుగుతూ ఉందండి, నామినల్ ఫీజుతో.
1: మేడం, బస్ ఫెసిలిటీ అవైలబుల్ అన్నారు కదా, స్టూడెంట్స్ కి ఈ బస్ ఫెసిలిటీ అనేది ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి ఎక్కడి వరకు వస్తాయి? విద్యార్థులు సపోజ్ రూరల్ నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ లేకపోతే ఆత్మకూరు బస్ స్టాండ్ ఇక్కడ వరకు వచ్చి బస్ పట్టుకుని కాలేజ్ వరకు వస్తారు కదా, కాకుటూరు దగ్గర రావాలి అంటే. ఇప్పుడు బస్ ఫెసిలిటీ అవైలబుల్ అన్నారు, ఇది చాలా మంచి వార్త. కాకపోతే పిల్లలకు తెలియదు చాలా మందికి కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది, చెప్తారా మేడం?
0: అవునండి, మా విశ్వవిద్యాలయానికి వెళ్ళడానికి విద్యార్థులకి మా విశ్వవిద్యాలయ బస్సులే కాకుండా ఆర్టీసీ ద్వారా కూడా బస్సు సౌకర్యం ఉందండి. ఆర్టీసీ కూడా ఉదయము ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కళాశాలకి, అట్లాగే సాయంత్రము అక్కడి నుంచి కళాశాల నుంచి మనకు ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు బస్సు సౌకర్యం ఆర్టీసీది ఉందండి. అలాగే మా విశ్వవిద్యాలయం కూడా బస్సులు ఏర్పాటు చేసినవి, ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మనకు ఇటు విఆర్సీ పై నుంచి ఇటు మినీ బైపాస్ పై నుంచి కూడా రెండు బస్సుల సౌకర్యము మనం కల్పిస్తాం. హైవేలో దిగినటువంటి పిల్లలు ఎవరైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ పథకాన్ని ఉపయోగించుకొని, ఫ్రీ బస్ సర్వీస్ పథకాన్ని కూడా ఉపయోగించుకొని వస్తూ ఉన్నారు, వాళ్ళు హైవేలో నుంచి లోపలికి మా కళాశాల లోపలికి తీసుకొని వెళ్ళడానికి అక్కడ మేము ఒక ఈ బగ్గీని ఏర్పాటు చేశాము. అలాగే ఒక చిన్న బస్సును కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అక్కడ సమయం వృధా కాకుండా తెల్లవారి సరైన సమయంలో తరగతులు అటెండ్ అయ్యే విధంగా కూడా మేము వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నామండి.
1: విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల యొక్క కోడ్ ఏమైనా ఉందా మేడం?
0: ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ సంబంధించి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయం అండి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు చాలా మంది విద్యార్థులు. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిని నేను కోరేది ఏంటి అంటే, విక్రమసింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కూడా అడ్మిషన్స్ అనేటివి ఈఏపీ సెట్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కోడ్ మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల యొక్క కోడ్ అంటే విఎస్యు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క కోడ్ ఏంటంటే VSU ESF, ఈ కోడ్ ని ఎన్నుకొని మీరు మన కళాశాలలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. మీరు కళాశాలను ఒకసారి సందర్శించండి. అలాగే మా యొక్క ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీకు ఏదన్నా దీనికి సంబంధించి, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి సందేహాలు ఉంటే 9059676703 ఫోన్ నెంబర్ ఇంకొకసారి చెప్తానండి, 9059676703కి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మా వెబ్సైట్ www.vsu.com

0: ac.in కూడా మీరు సందర్శించి విశ్వవిద్యాలయం సంబంధించిన సమాచారాన్ని, ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన సమాచారాన్ని కనుక్కొని మీరు మా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందవచ్చండి.
1: చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. విఎస్యు కోడ్ మరోసారి VSU ESF, అలాగే మరిన్ని వివరాలకు సంప్రదించవలసినటువంటి విశ్వవిద్యాలయం యొక్క ఫోన్ నంబర్ 9059676703కి కాల్ చేసి మరింత పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని రిజిస్టార్ మేడం గారు చెప్పారు. అలాగే వెబ్సైట్ www.vsu.ac.in, ఈ వెబ్సైట్ ద్వారా కూడా మరింత పూర్తి సమాచారం తెలుసుకుని మీ బిడ్డల్ని విశ్వవిద్యాలయంలో జాయిన్ చేసుకోవచ్చు. మేడం, మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో కేవలం విద్య మాత్రమే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? కోచింగ్, IUT, ICT, కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే పరిపూర్ణ వికాసం పొందేందుకు గాను మన విశ్వవిద్యాలయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు తెలియజేస్తారా?
0: మేడం, తప్పకుండా మేడం. మంచి క్వశ్చన్ మీరు కూడా నన్ను ఈరోజు అడిగారు. విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే వ్యక్తిత్వ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగానే ఉంటాయి. ముఖ్యంగా మనము మెంటార్ మెంటీ సిస్టమ్ ఒకటి ఉందండి. ప్రతి తరగతి గదిలోనూ ఒక ఉన్నటువంటి అధ్యాపకుడు ఆ విద్యార్థులకు మెంటార్గా ఉంటూ వాళ్ళకి ఏర్పడినటువంటి ఎదురైనటువంటి అంటే విద్యలో సంబంధించిన అంశాలు కానీ జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అధిగమించడానికి అవసరమైన గైడెన్స్ అనేది, సలహాలు సూచనలు అనేది ఇవ్వడం అనేది మెంటార్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా అంటే ఇండివిజువల్ అటెన్షన్ ఉంది అనే భావము, ఇండివిజువల్ గా సమస్యలు పరిష్కరించేదానికి ఒక ఆదరవు ఉంది అనేది కూడా విద్యార్థులు భావించవచ్చు. దాని ద్వారా ఎమోషనల్ సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఏదైనా కావచ్చు, విద్యార్థులు కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేయడానికి వాళ్ళకి ఒక ఆదరవు కల్పించడానికి కూడా ఈ మెంటార్ మెంటీ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుందండి. అలాగే వర్క్షాప్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్ వీటిల్లో కూడా విస్తృతంగా మేము కండక్ట్ చేయడమే కాకుండా వివిధ యూనివర్సిటీస్ కూడా వెళ్ళి ఆ కాంపిటీషన్స్ లో అన్ని పార్టిసిపేట్ చేసే విధంగా కూడా వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ ని కూడా పెంచుతాము. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది, ప్రభుత్వం ద్వారా కూడా ఇది నిర్వహిస్తారు. వివిధ రకములైనటువంటి కోర్సెస్ లో మేము అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య మేము ఈ సివిల్ సర్వీసెస్ కి అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ ని మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి, మంచిగా అంబిషియస్ గా ఉన్నటువంటి అధికారులు అలాగే నైపుణ్యం కలిగిన వ్యక్తుల ద్వారా మేము ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా రన్ చేస్తున్నాము. అంటే విద్యార్థులకు ఉన్న పరిమితులను గుర్తించి ఆ పరిమితులను అధిగమించడానికి అవసరమైనటువంటి తక్షణం, అంటే ఇవన్నీ కూడా టైలర్డ్ ప్రోగ్రామ్స్ అంటాం. విద్యార్థి అవసరాలు ఏంటని గుర్తిస్తాము, దానికి తగు విధంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఇస్తాం. అలాగే ఇంకొకటండి, క్రీడా అంశాల గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థికి క్రీడ లో పార్టిసిపేట్ చేయడము, నైపుణ్యాలు పెంచుకోవడము, అట్లాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ అండ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసేదానికి కూడా మేము బాగా ప్రోత్సహిస్తామండి. దీనికి కూడా వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఒక మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇవ్వతాము. మనకేంటంటే మన కాలేజీ హాస్టల్స్ కి అట్లాగే ఇక్కడ క్యాంటీన్కి అన్నిటికి కూడా మనము ప్రభుత్వం ద్వారా గుర్తింపబడినటువంటి సర్టిఫికేషన్స్ కూడా పొందడం జరిగిందండి. అట్లాగే ఈ కార్యక్రమాలు ఎలా మేము ఫోకస్ చేస్తామంటే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ఎస్ఎస్లో కూడా వాళ్ళకి రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడము, యోగా ప్రోగ్రామ్స్తో పాటు విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్స్, సో ప్రతి కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకుని గ్రామాలలో వీళ్ళు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంబంధించినటువంటి వివిధ పథకాలు అందించే తీరు మీద అధ్యయనాలు చేసుకోవడాలు, ఆ కార్యక్రమాలను ఏదైనా ప్రకృతి విపత్యాలు ఏదైనా వచ్చినప్పుడు, వైపరీత్యాలు ఏమన్నా వచ్చినప్పుడు వాటిని ఇమీడియట్ గా స్పందించడము, అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు భాగస్వామ్యం అవ్వడము, ఇవన్నీ కూడా మా విద్యార్థులకి ఒక సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా కూడా మేము కార్యక్రమాలు అందిస్తూ ఉంటామండి. లీడర్షిప్ కావాలి అంటే ఏంటి, సమగ్ర వికాసానికి లీడర్షిప్ అవసరము, అలాగే సమస్యలు పరిష్కరించే బాధ్యత, సామాజిక బాధ్యత అవసరం, ఇవన్నీ కూడా మేము అందిస్తూ ఉంటామండి.
1: చాలా చక్కటి అంశాలు చెప్పారు మేడం. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో చేరేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా మీరిచ్చే సందేశం ఏంటి?
0: సందేశము అంటే అండి, కళాశాలను సందర్శించండి, మంచి నిర్ణయం తీసుకోండి. విక్రమసింహపురి విశ్వ

0: విశ్వవిద్యాలయంలో మనకున్నటువంటి వ్యక్తిత్వ సమగ్ర వికాసానికి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీకు వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకుని కళాశాలను ఎన్నుకునేటప్పుడు ఇది మన జీవితాన్ని అంటే ఏ స్థాయికి చేరాలి అనే ఒక దిశానిర్దేశం చేసే సమయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. మీ అందరికీ మంచి భవిష్యత్తు అందుకునే విధంగా మంచి నిర్ణయం తీసుకోండి. విక్రమసింహపురి ప్రజల చిరకాలమైన వాంఛ, విక్రమసింహపురికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలనేది ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక మంచి శుభవార్త విక్రమసింహపురి ప్రజలకు అందించింది. ఈ శుభవార్తే మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల. కాబట్టి విక్రమసింహపురి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ పిల్లల్ని మా కళాశాలలో చేర్పించవలసిందిగా మా కళాశాల నుంచి, మా విశ్వవిద్యాలయం నుంచి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.
1: విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, అలాగే బస్ ఫెసిలిటీ గురించి, అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులచే విద్యా బోధన గురించి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి, హరిత ప్రాంగణం గురించి, వీరు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాల గురించి మన నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో ఉన్నటువంటి
2: విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె సునీత గారు
1: చాలా చక్కని అంశాలు తెలిపారు మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం శ్రోతలకు.
2: తప్పకుండా విక్రమసింహపురి యూనివర్సిటీని ఇంజనీరింగ్ లో చేరాలి అనుకుంటున్న విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా విక్రమసింహపురి యూనివర్సిటీని సందర్శించి మీ పిల్లవాడి భవిష్యత్తు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది చక్కగా ఆలోచించుకుని ప్రస్తుతానికి
1: కౌన్సిలింగ్ డేట్ ఆగస్టు 3 వరకు పొడిగించడం అయింది.
2: కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది, అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. కావున విక్రమసింహపురి యూనివర్సిటీని ది బెస్ట్ చాయిస్ గా ఎంచుకుని ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి.
3: శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త మేరీ సుజిత, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో తరువాత మరొక ప్రకటన విందాం.
4: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
5: ఒక ప్రకటన విందాం. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు.

అందిస్తున్న కోర్సులు సిఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, ఈసీఈ. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి సుమారు 11 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట మంత్రులు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 11:30 నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. అదేవిధంగా 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక రెండు రాష్ట్రాల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరు చేరుకుని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈరోజు భోగాపురంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభావేదిక వద్ద బ్యూటిఫికేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఉత్తరాంధ్ర అభివృద్దికి గేట్ వే అని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పెట్టుబడులకు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఈ ప్రాంత అభివృద్ది కోసం మరియు విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలసలకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం ద్వారా, తద్వారా ఈ ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఎయిర్పోర్ట్ ని చేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్ట్ తన్మార్గంగా నిలబడతోపోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను.
0: గోదావరి నదీ జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ నీటి ద్వారా పారిశ్రామిక అవసరాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు తుని నియోజకవర్గం తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా పోలవరం, ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని అన్నారు. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే నేటికీ మనకు ప్రధాన ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎస్

0: ఐపీ సంస్థ దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం రేపు ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొంటారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీ ఇది. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల రూపాయల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000కి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టం 45.9 అడుగులకు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ అండ్ అవుట్ ఫ్లో 2,36,870 క్యూజెక్లు ఉందని, ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని పేర్కొంది. రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని, లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానం, చేపలు పట్టడం వంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్, దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్టల మీదుగా ఉన్న వాయుగుండంతో అనుబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
1: తూర్పు విదర్భ మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్ పై అడిగోట్రోప్ ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నివేదిక ఈ రోజు విడుదలయ్యింది. మొత్తం 3,71,00,000 మంది ఓటర్లు తమ ఎమ్యూనిరేషన్ ఫారాలు సమర్పించారని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 4,16,00,000 మంది ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చారని తెలిపారు. 15,22,000 మందిని మృతులుగా గుర్తించామని వెల్లడించారు. 22,30,000 మంది చిరునామా శాశ్వతంగా మారినట్లు లేదా గైర్హాజరైనట్టు నిర్ధారించారు. 7,37,000 మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో భీమిలి, తగరపు వలస పరిధిలో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు నాణ్యమైన భోజనం, స్వచ్చమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక

0: ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో మీరు వింటారు సముద్ర తీర కథలు శీర్షికన మీసాల రొయ్య తాబేలు దొర కథ. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: PM జై, అబ్ గరీబో కే జై బన్ గయి హై.
3: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన మీసాల రొయ్య తాబేలు దొర కథ.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు మీసాల రొయ్య తాబేలు దొరా.

ప్రతిరోజు రాత్రి వేగుచుక్క పడవగానే ఆ రెండు పల్లెల్లోని చేపల వేటగాళ్లంతా సిల్వర్ టిఫిన్ల నిండుగా గంజిపోసుకుని సముద్రం మీదకి వెళ్తారు. నంచుకోవడానికి కాల్చిన ఎండు చేపను వేరే చిన్న మూత గిన్నెలో పెట్టుకుంటారు. త్రాగటానికి పడవలో నీళ్లు నిండిన కుండా పెట్టుకుంటారు. ఆ వేకువజామున నల్లగా మెరిసే నీటి అలల మీద తమ తమ పడవల్ని ప్రక్క ప్రక్కనే వేటగాళ్లంతా వదిలారు. గంగానమ్మకు భయంతో భక్తితో నమస్కారాలు పెట్టారు. చల్లగా వీచే ఆ గాలిలో అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటున్నారు. చిచ్చుబుడ్డులో నుంచి అగ్నిపూలు చుట్టూ విరజిమ్మినట్లు కొద్ది దూరం వెళ్లిన పడవలు అన్ని వైపులకు చీలిపోయాయి. వారి వారి వేట అయిన తరువాత

0: తర్వాత పడవలు తిరిగి అదే విధంగా సముద్రానికి దగ్గరగా అదే ప్రదేశానికి చేరుకుని తీరానికి వస్తాయి. అందరి వేటగాళ్లలాగానే నందయ్య తన ఇద్దరు కొడుకులతో తను అనుకున్న ప్రదేశానికి చేరుకున్నాడు. వాళ్ళు తీరం నుంచి దాదాపు 10 మైళ్ళ దూరం వచ్చి ఉంటారు.
1: ఇక్కడ పడవ నాపురా
0: అన్నాడు నందయ్య తెడ్డు వేస్తున్న పెద్ద కొడుకుతో. తెడ్డు వేస్తున్న పెద్ద కొడుకు పడవను అక్కడ ఆపాడు.
1: ఇక్కడ వల విసిరండి.
0: తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని రెండో కొడుకు వల విసిరాడు. పెద్ద కొడుకు కూడా వచ్చి రెండో వైపు వల విసిరాడు. పడవలోనే అందరూ కదలకుండా కూర్చున్నారు. తెల్లవారే సమయానికి వలలు బరువెక్కాయి. చేపలు దండిగా వలల్లో చిక్కుకున్నట్లు దాన్ని పట్టుకున్న వారికి అర్థమైంది.
1: ముందు ఒకరు లాగండి, తర్వాత రెండోవాడు
0: అంటూ నందయ్య చిన్నవాడి వైపు నీటిలో దిగి పడవ అంచు పట్టుకొని నిలబడ్డాడు. చిన్నవాడు వలను దగ్గరకు లాగాడు. ఆ వల భారంగా పడవ దగ్గరకు వచ్చి చేరింది. చేపలు బాగా పడ్డట్టు అర్థం చేసుకున్నాడు నందయ్య. నీటిలోకి మునిగి వలను తలమీద భుజాల మీద పెట్టుకొని పైకెత్తాడు. విసిరినప్పుడు దూరంగా పరుచుకున్న వల ఇప్పుడు చేపలతో నిండి ఒకే చోటికి కమ్ముకొని వచ్చింది. చిన్నవాడు వలను పూర్తిగా పడవలోకి లాగేశాడు. నందయ్య కూడా పడవలోకి వచ్చి వలల్లో చిక్కుకున్న చేపల్ని విడతీసి కొడుకుతో పాటు పడవలో వేశాడు. రెండోవాడు వలను అక్కడే మళ్లీ విసరడానికి ప్రయత్నాలు చేస్తుంటే,
1: మళ్ళా ఇక్కడేనా, నువ్వుండరా అన్న వలను కూడా బయటకు లాగిన తర్వాత కూసింత దూరం పోయే, మళ్ళా వల ఎద్దాంలే
0: అన్నాడు నందయ్య. దాంతో ఆ ప్రయత్నం విరమించాడు రెండోవాడు. రెండోవాడిని హెచ్చరించి మళ్లీ అటువైపు సముద్రపు నీటిలో మునిగాడు నందయ్య. పెద్దవాడి వల కూడా చేపలతో భారంగా నిండి వచ్చింది. ఇద్దరు కొడుకులతో పాటు నందయ్య కూడా వలలో పడ్డ చేపల్ని తీసి పడవలో వేశాడు. కుప్పగా పడవలో పడిన చేపల్ని చక్కగా సర్దాడు నందయ్య.
1: చేపల కంటే రొయ్యలే ఎక్కువే పడ్డాయి, మన పంట పండింది నాయనా
0: అన్నాడు చిన్న కొడుకు. రొయ్యలు పడ్డాయంటే సాక్షాత్తు రూకలు పడ్డట్లే వాళ్ళకి. పచ్చి రొయ్యల్ని ఎండు రొయ్యల్ని పల్లెల్లో ఎగరేసుకుపోతుంటారు.
1: ఎలా రొయ్యలు దండిగా పడ్డాయంటే, రొయ్యల దండో ఈ ప్రాంతానికి వచ్చినట్లేరే, 10-15 రోజులు మనకు రొయ్యలే రొయ్యలు
0: సంతోషం వెలిబుచ్చాడు నందయ్య. కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన కొడుకులిద్దరూ చెరోప్రక్క వలలు విసిరి కూర్చొని ఉంటే నందయ్య పడవలోని చేపల్లో 3 వంతులు పడ్డ రొయ్యల్ని ఒకవైపుకు చేర్చి మిగతా చేపల్ని మరో ప్రక్క పెడుతున్నాడు. ఈ రొయ్యలు ఇదే విధంగా మరో 10 రోజులు పడితే తనకు మంచి ఆదాయం. ఆ ఆదాయం ఖర్చు పెట్టుకుని పెద్దోడికి పెళ్లి చేసేయొచ్చు అనేది అతని ఆలోచన. తన బావమరిది వీరయ్యగాడి కూతురు పెద్దోడికి సరిగ్గా సరిపోతుంది. తన తమ్ముడి కూతుర్నే పెద్దోడికి చేసుకోవాలని నందయ్య పెళ్ళం ఆశ. ఆ పాలెం ఈ పాలెం వాళ్ళు చిరకాలం నుంచి బంధువులు. అక్కడి వాళ్లని ఇక్కడ, ఇక్కడి వాళ్లను అక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాని బయట ఊళ్ళ సంబంధాలకు పోరు.

0: ఆ ఉదయం బాగా పొద్దెక్కిన తర్వాత ముగ్గురూ తమ తమ కడుపుల నిండా గంజితాగారు. తరువాత మళ్లీ వేట మొదలయింది. మధ్యాహ్నం పొద్దు తిరిగే సమయానికి పడవ 3 వంతుల రొయ్యలు 1 వంతు చేపలతో నిండిపోయింది. ఇక చాలనుకుని పడవను తీరం వైపు మళ్లించారు. తిరుగు ప్రయాణంలో చిన్న కొడుకు ఒక రొయ్యను దాని మీసాలు పట్టుకుని పైకెత్తి చూపుతూ, ఇదేంది నాయనా, చేపలన్నీ ఒక రకంగా ఉంటే ఈ రొయ్య ఎందే, ఇట ఇసుత్రంగా ఉండదే అన్నాడు. రొయ్య జానడు పొడవుంటే దాని మీసాలు 3 అడుగు పొడవున్నాయి. పొట్టికాళ్లను పొట్టలోకి ముడుచుకుని ఉంది ఆ రొయ్య. అంతా గంగానమ్మ తల్లి మాయనాయనా, కాకపోతే అన్ని చేపలకు శర్మ అతుక్కుని పోయింటే దీనికేమో ఊరికే ఓడొచ్చే పొలుసులు పెట్టాడు దేవుడు. పొలుసులు పీకేస్తే లోపల మెత్తటి పప్పు ఒక్క ముళ్ళుండదు, అందుకే దీనికే బయట అంత గిరాకీ అన్నాడు నందయ్య. అంతా విన్న నందయ్య చిన్న కొడుకు రొయ్యను తల వరకు పీకేశాడు. దాని మీసాలు, కళ్ళు, ముక్కుతో కూడిన దాని తల పేనా క్యాప్ తీసేసినంత తేలిగ్గా ఊడుచేసింది. ఆ తలను నీటిలో పడేసి దాని తోక పట్టుకుని లాగాడు. రాముడిపాళెం నుంచి అమ్మ పండక్కి తనకు తెచ్చిచ్చిన ఒకే ఒక సెకండ్ హ్యాండ్ ప్యాంటు గుండీలు తీసి లాగితే తేలిగ్గా చేతిలోకి ఊడుచేసినట్లు అంతే తేలిగ్గా దాని దేహం నడుముల దగ్గర నుంచి తోక వరకు ఊడింది. ఇప్పుడు వాడి చేతిలోకి పప్పులాంటి తెల్లని మెత్తని రొయ్యదేహం వచ్చేసింది. ఇంకో చేతిలోని దాని పొలుసుల డొప్పలాంటి దేహాన్ని నీటిలో పడేశాడు చిన్నోడు. సెట్టి సొక్కా తీసేసిన పిల్లగాడిలాగా ఎట్టుందో చూడు నాయనా, రోసం బాసం లేనే 12 పొడుగున్న రొయ్య మీసాలు లేనికే, తపకతోలు కూడా దండగే, ఊళ్ళోళ్ళ తిండి కోసమే ఇది పుట్టినట్టుండాదే అని రొయ్య పప్పును దూరంగా విసిరేశాడు. దేనే, ఏదో ఒక చేప గుటొక్కన మింగడం మాత్రం ఖాయం అనుకున్నాడు చిన్నోడు. వీళ్ళు తీరానికి దగ్గరయ్యే సమయానికి మిగతా పడవలు కూడా వచ్చేశాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరికీ చేపల కంటే రొయ్యలే ఎక్కువ పడ్డాయి. ఇక రొయ్యల సీజను మొదలవుతుంది అనుకున్నారంతా. ఒరే, ఇక నుంచే మనం రాత్రి కూడు తినే రొయ్యల ఏటకెళ్ళే పొద్దు పొడిసేటప్పటికల్లా మనం తీరానికి వచ్చేయాలా. అట్టయితేనే మీ అమ్మ పచ్చి రొయ్యలు పట్టుకెళ్ళే గానాల్లో అమ్మద్ది, అట్నే జనం తన్నకుపోతారు. 2 ఈసుల పచ్చి రొయ్యలు ఎండేటప్పటికే ఈ సౌతయి. పచ్చి రొయ్యలు కొన్నట్టుగా ఎండు రొయ్యలు కొనరు, ఎండు రొయ్యల ధర కూడా తక్కువే వివరించాడు నందయ్య. ఇంకా పొద్దుంది కదా నాయనా, ఇవాళ అమ్మనే ఇటని తీసుకెళ్ళే రాముడిపాళెంలో అమ్మమ్మనే చెప్పదాం, బాగా డబ్బులొస్తాయి అన్నాడు చిన్న కొడుకు. ఒరేయ్, మీ అమ్మ ఎళ్ళొత్తానంటే నేను వద్దంటానా ఏందే, ఎండు చేపలమ్మే మద్దానానికి వచ్చుంటాది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళమంటే గయ్యమంటాదిరా నా మీద, అదేదో మీరే చెప్పండి మీ అమ్మకే అన్నాడు నందయ్య తలమీద చేతులు పెట్టుకుని. ఏందిరా నీ ఆశ, రోజులు లేవా, ఇప్పుడే అమ్మ చేత దిద్దించుకోవాలా ఏందే, ఎండు రొయ్యలమ్ముద్దులే గమ్మకుండసే అన్నాడు పెద్ద కొడుకు కోపంగా. దాంతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు చిన్నోడు. ఆ 2 పాళాల్లో మొగుడు పెళ్లాల్లో ఎవరు ఏ పని చేయాలనో తరతరాలుగా నిర్ణయించబడి ఉంది. మగవాడి పని సముద్రం మీదకు వెళ్లి చేపలు పట్టుకురావడమే, ఆడవాళ్ల పని ఆ చేపల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టి వాటిల్ని చేపల గుడిసెల్లో భద్రం చేసి గ్రామాల్లో అమ్ముకురావటమే. డబ్బు పెత్తనమంతా వాళ్లదే, ఇంటి పనులు, పిల్లల పెంపకం వాళ్లదే. ఆ విధంగా మొగుడి విషయంలో పెళ్ళాం జోక్యం చేసుకోదు, పెళ్ళాం విషయంలో మొగుడు సలహాలివ్వడు. అమ్మ సలహాతో అమ్మను తోడు తీసుకుని తానే బుట్టనెత్తిన పెట్టుకుని అమ్ముకురావాలని తీర్మానించుకున్నాడు చిన్నోడు. నందయ్య కూడా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతలో పెద్దోడి కంటికి చేపల గుట్ట కదలడం కనిపించింది. చిన్నోడికి చెప్పి అక్కడ లోడించాడు. అక్కడ 10 దోసెళ్ల వెడల్పున తల లోపలికి ముడిచిపెట్టుకున్న నల్లని పెంకుతో తాబేలు కనిపించింది. వాళ్లకు తెలుసు తాబేళ్లు రొయ్యల్ని ఇష్టంగా తింటాయని. నాయనా, ఎంత పెద్ద తాబేలో అంటూ అరిచాడు చిన్న కొడుకు. ఆ సంగతి తర్వాత, అది ఇప్పటిదాకా ఎన్ని రొయ్యల్ని తినుంటాదో ఏందో, ముందు దాన్నే సముద్రంలో పడేయండే అని అరిచాడు నందయ్య. తిప్పి తిప్పి దాన్ని చూస్తున్న చిన్న కొడుకుతో, ఇది కూడా అమాయకపు జీవే, ఆ చిప్ప తీసేస్తే దాని వీపు గొడుగు కమ్ముల్లా పరుచుకునే దాని మొత్తం శరీరం ముద్దగా దాన్నే అంటుకుని ఉంటాది, అవే కరవలేవు
1: చిన్న చిన్న పళ్ళతో రొయ్య పిల్లల్ని చేప పిల్లల్ని తింటాయి, దాన్నే సంపొద్దు అన్నాడు నందయ్య.
0: ఒకప్పుడు తమ వాళ్ళు తాబేళ్లను విపరీతంగా తినేవారు. బ్రతికి ఉన్న తాబేళ్లను నీళ్ల కుండలో వేసి క్రింద మంట పెడతారు. కొద్దిసేపటికి అది చనిపోయిన తర్వాత తాబేళ్లను బయటకు తీసి దాని చిప్పలోని మాంసాన్ని కత్తితో బయటకు తీస్తారు. చేపలు తినేవాళ్లకు వీటి రుచి వెరైటీగా ఉంటుంది. వాళ్లకు చేపలు కాక మరో జలచర మాంసం అంటే ఇదే. దీని రుచే వేరు, ఇది ఉభయచర జీవి. రామిరెడ్డి బోధన వల్ల వాళ్లు పూర్తిగా మారారు. ప్రభుత్వం తాబేళ్ల జాతి అంతరిస్తుందని, వాటి వేటను నిషేధించిందని, వాటిని వేటాడకూడదని రామిరెడ్డి స్వామి చెప్పేంత వరకు వాళ్లకు తెలియదు. మహావిష్ణువు రూపమే తాబేలని, భక్తితో కొలవాలని కూడా చెప్పాడు రామిరెడ్డి. దాంతో తాబేళ్లను తినడం మానేశారు. వలలో పడితే తిరిగి సముద్రంలో విసిరేస్తున్నారు. తాబేళ్లు ఈనాటివి కావు, అవి ప్రాచీన కాలం నుంచి ఉండే జీవులు.
1: ఒరే, మీసాల రొయ్యంటే మనకెంత ఆశో, తాబేలు స్వామికి కూడా రొయ్యలు తినాలన్న ఆశ. మనకు బోల్డన్ని రొయ్యలు దొరికాయి కదా, దాన్ని వదిలేయండి అన్నాడు నందయ్య. అయితే

0: ఇంతకుముందు ఎన్నో తాబేళ్లను వండుకుని తిన్న దానికి గుర్తుగా తమ ఇళ్లలో అనేక తాబేడు చిప్పలున్నాయి. నీళ్లు తాగడానికి, అన్నం తినడానికి, గంజి తాగడానికి, ముగ్గు వేసుకోవడానికి, పచ్చడి పెట్టుకోవడానికి వాటిని ఉపయోగిస్తున్నారు. ఇవి రోజంతా తమతో ఉండే చిన్న పెద్ద రకరకాల వంట పాత్రలు. తండ్రి మాట ప్రకారం దాన్ని దూరంగా విసిరేయలేదు కొడుకు. వాడికి దాన్ని తినాలని లేదు, కానీ ఇంటికి తీసుకెళ్లి తన స్నేహితులకు చూపాలని ఉంది. తీరానికి రాగానే ఆడవాళ్లు వచ్చి ఎవరి పడవల్లోని చేపల్ని వాళ్ల వాళ్ల ఇళ్లకు చేర్చుకున్నారు. సముద్రంలో అలసి వచ్చిన మగవాళ్లు ఆవురావురమంటూ పెళ్ళాం వడ్డించిన కూళ్లు తిన్నారు. నందయ్య కొడుకు 10 దోసిళ్ల వెడల్పు, 25 కేజీల బరువున్న ఆ తాబేలను ఇంటికి మోసుకువచ్చాడు. దాని పొట్ట మెత్తగా ఉండటంతో వాటికి అదేమీ భారం అనిపించలేదు. తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాడు. ఇంట్లోని వాడి చిన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు బయటికి వచ్చారు. వాడి ఆఖరి తమ్ముడు 5 ఏళ్లవాడైతే దాని వీపు మీద కూర్చుని టెంకాయ పుల్లతో దాని చిప్ప మీద కొడుతూ స్వారీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి 3 ఏళ్ల చెల్లెలైతే దాన్ని వెనుక నుంచి నెడుతూ ఉంది. ఇన్ని చేస్తున్నా అది మౌనంగానే ఉంది, కానీ అంగుళం కూడా కదలట్లేదు. అంత పెద్ద తాబేలు ఈ మధ్యకాలంలో ఎవరికీ పడకపోవడం వల్ల పిల్లలంతా దీని చుట్టూ గుమ్ముకూడారు. ఆడవాళ్లు, ముసలివాళ్లు కూడా అక్కడ చేరి వింతగా చూడసాగారు. విషయం తెలిసి అక్కడికొచ్చాడు పెదకాపు.
1: రే నాయళ్ళరా, ఏందే పనే? తాబేలంటే సాక్షాత్తు నారాయణరా. దీన్ని వెంటనే తీసుకెళ్లే రాములవారి గుడి ముందు పెట్టే. పూజలు చేయాల్సిన వాళ్ళుంటే పూజలు చేయండి. అది సముద్రానికి వెళ్తుంటే ఎవ్వరూ అడ్డం పడబాకండే. ఎవరు కూడా దీన్నే తాకని కూడా తాకూడదు అన్నాడు పెదకాపు.
0: నందయ్య కొడుకు తిరిగి తాబేలను నెత్తిన పెట్టుకుని రాములవారి గుడి దగ్గరకు మోసుకుంటూ తీసుకుపోయాడు. గుడి ముందు వేప చెట్టు క్రింద దాన్ని పెట్టాడు. తాము పుట్టిన తర్వాత ఇంత పెద్ద తాబేలను చూడని 15 ఏళ్లలోపు పిల్లలంతా అక్కడ గుమిగూడి వింతగా దాన్ని చూడసాగారు. పెదకాపు సూచనతో కొందరు ఆడవాళ్లు దాన్ని పసుపు నీళ్లతో కడిగి తాబేలు చిప్ప ముఖాన కుంకుమ పొట్లు పెట్టి పూజలు చేయసాగారు. తరువాత తుఫాన్ సీతమ్మ తోటలో నుంచి తినడానికి తెచ్చుకున్న తమ దగ్గరున్న పండ్లను దాని ముందు పెట్టారు. తనకు రక్షణగా ఉన్న పెంకులాంటి చిప్పలో ముడుచుకొని కూర్చుని ఉన్న తాబేలు వీళ్లు ఇన్ని చేస్తున్నా మౌనంగానే ఉంది.
1: రే అందరూ ఇళ్ళకెళ్ళిపోండే. తాబేలు సామె మనసులు అలికిడి ఉంటే బయటికి రాదు. ఏమీ తిందగూడ తిందో ఎలండే, హే ఎలండే
0: అని పెదకా పరిచేసరికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎవరి గుడిసెల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. వాతావరణం అంతా నిశ్శబ్దమైన 1 గంట తర్వాత మెడ బయటకు చాచి తాబేలు తన మెడ చివరన బయటకు చొచ్చుకొచ్చిన కళ్ళతో చుట్టూ చూసింది. తరువాత ఒంటెలా పొడవుగా ఉన్న తన మెడ చాచి నోటితో 1 జామకాయను పట్టుకుని సన్నని తన పళ్ళతో కొరికి తినింది. ఎక్కువసేపు అక్కడ ఉండటం మంచిది కాదనుకుందో ఏమో. తన తెడ్డులాంటి కాళ్ళు క్రిందికి చాచి చిన్నగా తన శరీరాన్ని లేపి నెమ్మదిగా 4 ఫర్లాంగ్ దూరంలో ఉన్న సముద్రం వైపు నడవసాగింది. తాబేళ్లు నెమ్మదిగా ఏమాత్రం తొణక్కుండా నిశ్శబ్దంగా 1 క్రమపద్ధతిలో నడుస్తాయి. చిన్నతనంలో మనందరం విన్న కుందేలు తాబేలు పరుగుపందెం కథలో తాబేలు యొక్క నెమ్మదితనాన్ని గమనించి నిర్లక్ష్యం చేసిన కుందేలు దారిలో నిద్రపోయి ఓడిపోతుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న సామెత ఇదే. తాబేళ్లు దాదాపు 200 ఏళ్లు జీవిస్తాయి. వీటి నెమ్మదితనమే వీటి జీవితకాలాన్ని పెంచడానికి కారణం అంటారు మేధావులు. తాబేలు తెలివైన జంతువు. జానపదులు చెప్పుకునే కమటయుక్తి అనే కథ ఇందుకు ఉదాహరణ. తనకు చిక్కిన తాబేలు కొరుకుడు పడకపోవడంతో నక్క తాబేలును ఉపాయం అడగ్గా తనను నీళ్లలో నానబెట్టమని చెప్పి తప్పించుకున్న విధానం ఇందులో ఉంది.

ఆ రాత్రి రెండో కొడుకుతో పాటు ఇంకా కొందరు పిల్లలు తాబేలు దగ్గరకొచ్చి అది సముద్రంలోకి వెళ్లేంత వరకు చూడాలనుకున్నారు. కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వాళ్లు అనుకున్న పని జరగలేదు. వాళ్లు ఇళ్లలోనే నిద్రపోయారు. అర్ధరాత్రి మెలకు

వచ్చిన నందయ్య చిన్న కొడుకు పాలెంలోని తన స్నేహితుల్ని మరో నలుగురిని లేపి రామలోరి గుడి దగ్గరకొచ్చారు. తాబేలు కనిపించలేదు. కాని పొట్టతో ఈడ్చుకొని పోయినట్లు ఇసుకలో చారపడి ఉంది. ఆ రాత్రంతా ప్రయాణించిన రామాలయం నుంచి ఫర్లాంగు దూరంలో ఉన్న సముద్రానికి చేరలేదని వారికి తెలియదు. తాబేలు దొరలాగా నెమ్మదిగా నడిచిపోతూ ఉంది. దానిని చిప్పమీద కర్రలతో ఎంత బాదినా అంతకంటే వేగంగా పోలేదని, నీటిలో అయితే రివ్వున ఈదుతూ పోగలదని ఆ పిల్లలకు తెలియదు.

0: Haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu.
1: మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు శీర్షికన మీసాల రొయ్య తాబేళ్లు దొర కథ విన్నారు. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం.
2: రెండు వేల 2008 స్థాపించబడినటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయం విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో ఉన్నత విద్యను అభివృద్ధి చేయటం కోసంగా ఏర్పాటు చేశారు ఈ విశ్వవిద్యాలయాన్ని. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొంది యూజీసీ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం. అందువల్ల ఇక్కడ ఇచ్చే డిగ్రీలు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి. నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి సుమారు 100 కళాశాలలు డిగ్రీ, పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ అనుబంధంగా ఉన్నాయి.
3: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ చిత్రం నుంచి.

0: 走。
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. డ్రైవర్ రాముడు చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలా.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. డ్రైవర్ రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,70 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను కలిగి ఉండేలా 5,000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్లపాటు అమలులో ఉంటుందని చెప్పారు.
1: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज है, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
0: 84,000 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9,200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ పాలనతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు

0: శాస్త్రవేత్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3 నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కెవీకే ప్రొఫెసర్ డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా అయితే మనం ఒక ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఇప్పుడు విందాం కంది పంట సాగు సమగ్ర యాజమాన్య చర్యలు. ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కెవీకే ప్రొఫెసర్ డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం.
2: శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం కంది సాగులో సమగ్ర పంట యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. కంది భారతదేశంలోన ప్రధాన పప్పుధాన్య పంటలలో ఒకటి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం సుమారు 1430 ఎకరాల్లో కంది సాగు జరుగుతుండగా, ఇటీవల సంవత్సరాల్లో దీని సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో పరిమిత నీటి వనరులతో సాగు చేయగలగడం, అంతర పంటలు సాగు చేయడానికి అనువుగా ఉండడం మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించే సామర్థ్యం వల్ల రైతులు కంది సాగుపై అధిక ఆసక్తి చూపుతున్నారు. కంది గింజల్లో సుమారు 20-22% మాంసకృతులు, పీచు పదార్థం, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడంతో ఇది ప్రజల పోషకాహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగడం ద్వారా దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో దోహదపడుతుంది. పప్పుధాన్య పంటగా కంది రైజోబియం బ్యాక్టీరియాతో సహజీవనం ద్వారా వాతావరణ నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడుతుంది. అందువల్ల సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తిని మనం సాధించవచ్చు. కంది పంటను విత్తే సమయం చూసుకుంటే మన జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో వర్షాధార పంటగా లేదా నీటిపారుదల కింద కూడా మనం సాగు చేసుకోవచ్చు. కంది సాగుకు అనువైన నేలలు చూసుకుంటే నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చెల్కా నేలలు మరియు మురుగునీరు సులభంగా బయటకు వెళ్లే వసతి ఉన్న నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే లేదా నీటి ముప్పుకు గురయ్యే నేలలు కంది సాగుకు అనుకూలం కావు. పంట విత్తే ముందు భూమిని 2 సార్లు నాగలితో దున్ని నేలను మెత్తగా చేసి సమతలంగా తయారు చేయాలి. దీని ద్వారా విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు మొక్కల ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది. మన జిల్లాకు అనువైన రకాలు చూసుకుంటే LRG 4-1, ఇది మనము ఖరీఫ్లోను మరియు రబీ కాలంలో కూడా వేసుకోవచ్చు. ఖరీఫ్లో వేసుకున్నప్పుడు 180 రోజులకు ఈ రకం కోతకు వస్తుంది. అదే రబీలో వేసుకున్నప్పుడు 120-130 రోజులకు ఈ రకం కోతకు వస్తుంది. దిగుబడి చూసుకుంటే 8-10 క్వింటాల దిగుబడి 1 ఎకరానికి ఇస్తుంది. ఈ రకం యొక్క గుణగణాలు చూసుకుంటే పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి. ఈ రకం శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు కూడా ఈ రకం అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా ఈ రకాన్ని పండించుకో. తర్వాత రకం లక్ష్మి, దీనిని ICPL 85063 అని కూడా పిలుస్తారు. ఇది ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం. ఖరీఫ్ లో వేసినప్పుడు 160-170 రోజులకు పంట కోతకు వస్తుంది. అదే రబీలో వేసుకుంటే ఈ రకం 120-130 రోజులకు కోతకు వస్తుంది. 1 ఎకరానికి 7-8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం యొక్క గుణగణాలు చూసుకుంటే చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. రబీలో విత్తినప్పుడు ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. గింజలు చూసుకుంటే లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. తరువాత రకం BSMR 736. ఈ రకం ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనువుగా ఉంటుంది. ఖరీఫ్ లో వేసినప్పుడు 120 రోజుల కోతకు వస్తుంది. అదే ఈ రకం రబీలో వేసినప్పుడు 130 రోజులకు కోతకు వస్తుంది. ఈ రకం 1 ఎకరానికి 8-10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం వెర్రి తెగులను తట్టుకునే

రకము, తరువాత రకం ఆశ దీనిని ICPL 8719 అని కూడా పిలుస్తారు. ఇది ఖరీఫ్ సీజన్ కు అనువైన రకం. ఈ రకం వేసినప్పుడు పంట 170 నుండి 180 రోజుల కోతకు వస్తుంది. ఒక ఎకరానికి ఈ రకం 7 నుండి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం యొక్క గుణగణాలు చూసుకుంటే మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. ఎండు మరియు వెర్రి తెగుళ్లను ఈ రకం తట్టుకుంటుంది. గింజలు చూసుకుంటే ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. తరువాతి రకం LRG 52, దీనిని అమరావతి అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం. ఖరీఫ్ లో ఈ రకం విత్తుకున్నప్పుడు 160 నుండి 180 రోజులకు కోతకు వస్తుంది. అదే రబీలో ఈ రకం విత్తుకున్నట్లయితే 120 రోజుల నుండి 130 రోజులకు పంట కోతకు వస్తుంది. ఈ రకం మనకు ఎకరానికి 8 నుండి 9 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం గుణగణాలు చూసుకుంటే ఈ LRG 52 అనే రకం ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. తర్వాతి రకం TRG 59, ఈ రకం ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం. ఖరీఫ్లో ఈ రకాన్ని సాగు చేసినప్పుడు పంట మనకు 160 నుండి 170 రోజులకు వస్తుంది. అదే మనము రబీలో వేసినప్పుడు ఈ రకం 130 నుండి 145 రోజులకు కోతకు వస్తుంది. ఒక ఎకరానికి 7 నుండి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం యొక్క గుణగణాలు చూసుకుంటే ఈ రకం ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. తర్వాత రకం చూసుకుంటే LRG 105, దీనిని కృష్ణ అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం. ఖరీఫ్లో ఈ రకం విత్తినప్పుడు 160 నుండి 170 రోజులకు కోతకు వస్తుంది. అదే రబీలో విత్తినప్పుడు 130 నుండి 145 రోజులకు కోతకు వస్తుంది. ఒక ఎకరానికి 8 నుండి 10 క్వింటాల వరకు ఈ రకం దిగుబడినిస్తుంది. ఈ రకం యొక్క గుణగణాలు చూసుకుంటే ఈ రకం ఎండు తెగులు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. నిటారుగా పెరగడం వల్ల ఈ రకం అంతర పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన జిల్లాలో మెట్ట ప్రాంతంలో కంది సాగు చేసే రైతులు ఎక్కువగా అంతర పంటలు వేసుకుంటారు కాబట్టి మినుము, పెసర, దోశ వంటివి. ఈ రకం మన జిల్లాకు అత్యంత అనువైన రకం. తర్వాత రకం LRG 133-33, దీనిని సౌభాగ్య అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం. ఖరీఫ్లో ఈ రకం విత్తినప్పుడు 165 నుండి 175 రోజులకు పంట కోతకు వస్తుంది. అదే రబీలో విత్తినప్పుడు 120 నుండి 130 రోజులకు పంట కోతకు వస్తుంది. ఈ రకం రైతులకు 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ LRG 133-33 అనే రకం ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది. మనం ఇప్పుడు ఒక ఎకరాకు విత్తనం మోతాదు చూసుకుంటే 2 నుండి 3 కిలోలు సరిపోతాయి. ఖచ్చితంగా రైతులందరూ విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడే కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంద్ర తెగుళ్ల నుంచి మనం పంటను సుమారు 20 నుండి 30 రోజుల వరకు రక్షించుకోవచ్చు. శిలీంద్ర నాశిని లేదా ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసిన అనంతరం చివరగా మనము ద్రవరూప రైజోబియంను కిలో విత్తనానికి 5 నుండి 10 మిల్లీలు చొప్పున పట్టించి నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. ఈ ద్రవరూప రైజోబియం మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు రైతులకు లభిస్తాయి. మనము ఈ కంది పంటతో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మనము మన జిల్లాకు అనువైన అంతర పంటలు చూసుకుంటే ఒక సాలు కంది పంట వేసి 7 సార్లు పెసర మినుము వేసుకోవాలి. అంటే కందికి కందికి మధ్య ఒక 7 సార్లు పెసర గాని మినుము గాని వచ్చే విధంగా చూసుకుంటే మనకు కంది నుంచి దిగుబడి వస్తుంది. అలాగనే మనకు పెసర మినుము నుంచి కూడా మనము దిగుబడి తీసుకోవచ్చు. విత్తే పద్ధతి చూసుకుంటే కంది విత్తనాలను నాగలి వెంబడి లేదా సాళ్లలో గొర్రుతో విత్తుకోవచ్చు. అలాగే సీడ్రిల్ ఉపయోగించి విత్తడం ద్వారా విత్తనాలు సమాన లోతులో పడడంతో పాటు మొక్కల మధ్య సరైన దూరం ఏర్పడి మొలక శాతం మరియు పంటల పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. మనం విత్తే దూరం చూసుకుంటే ఖరీఫ్లో నల్లరేగడి నేలల్లో అయితే వరుసల మధ్య 150 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం అనేది ఉండాలి. లేదా వరుసల మధ్య 180 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనం వేసుకోవాలి. ఒకవేళ ఖరీఫ్లో ఎర్ర నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు వచ్చేలా విత్తుకోవాలి. ఒకవేళ రబీలో వర్షాధారంగా సాగు చేస్తే వరుసల మధ్య 45 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు వచ్చేలాగా

తీసుకోవాలి. అదే రబీలో ఆరుతడి పంటగా మనము సాగు చేసుకోవాలనుకుంటే వరుసల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు వచ్చేలా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా 1 ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఖరీఫ్ లో సాగు చేసే రైతులు 1 ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం కలిగిన ఎరువులను అంటే 44 కేజీల డిఏపిని వేసుకోవాలి. అదే రబీల సాగు చేసే రైతులు 1 ఎకరానికి 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులు అంటే 18 కిలోల యూరియా, 44 కిలోల డిఏపి రబీలో వేసుకోవాలి. నీటి యాజమాన్యం చూసుకుంటే మన జిల్లాలో కంది ప్రధానంగా వర్షాధార పంట అయినప్పటికీ పంటలలో కొన్ని కీలక దశల్లో నీటి కొరత ఏర్పడితే దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది. పంట పెరుగుదల దశలో సాధారణంగా అదనపు నీటి అవసరం ఉండదు. అయితే దీర్ఘకాలం వర్షాలు లేక నేలలో తేమ తగ్గినప్పుడు ఒక రక్షక లేదా ఒక రక్షణ తడి ఇవ్వాలి. మనం నీటి యాజమాన్యం చూసుకుంటే అంటే పూతకు ముందు అంటే మొగ్గ దశలో ఒక తడి, కాయ ఏర్పడే దశలో మరో తడి ఇవ్వడం వల్ల ఎక్కువ కాయలు ఏర్పడి గింజలు బాగా నిండడంతో అధిక దిగుబడి లభిస్తుంది. ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా మంచి నీటి పారుదల సౌకర్యం మనము పంటకు కల్పించాలి. కంది పంట నీటి ముంపును తట్టుకోదు కాబట్టి నీరు నిల్వ ఉంటే మనకు ఎండు తెగులు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక వర్షాలు కురిసినప్పుడు వెంటనే మురుగునీటిని బయటకు పంపేలా మనము కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. కలుపు నివారణ మరియు అంతరకృషి చూసుకుంటే పెండిమిథాలిన్ 30% కలుపు మందును 1 నుండి 1.5 లీటర్ లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున పంట విత్తిన వెంటనే గాని ఆ మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. పంట విత్తిన 30 నుండి 65 రోజులప్పుడు గుంటకతో గాని గొర్రుతో గాని మనము అంతరకృషి చేసుకోవాలి. పంట విత్తిన 20 నుండి 25 రోజుల మధ్య గడ్డి జాతి కలుపు మొక్కలైన ఊద గాని, చిప్పర గాని మరియు గరిక నివారణకు మనకు ఫైజాలోఫాప్ ఇథైల్ 5% అనే కలుపు మందును 1 ఎకరాకు 400 మిల్లీలు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఒకవేళ మన పంటలో గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఇమజితాపైర్ 10% కలుపు మందును 1 ఎకరానికి 250 మిల్లీలు 200 లీటర్ల నీటిలో కలిపి మనము పిచికారి చేయాలి. తర్వాత మనము సస్య రక్షణ పద్ధతులు చూసుకుంటే మొదటగా పురుగులు, ఆకు చుట్టు పురుగు. ఈ ఆకు చుట్టు పురుగు కంది పెరిగే దశలో ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని ఈ పురుగు లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తర్వాత కాయతొలుచు పురుగు లేదా శనగపచ్చ పురుగు. ఈ పురుగు చూసుకుంటే పూత పిండ దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఈ పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు నివారణకు మనము సమగ్ర సస్య రక్షణ చర్యలు తప్పక పాటించాలి. ఈ పురుగు తట్టుకునే ICPL 332 లేదా LRG 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30 లేదా LRG 38 లాంటి కంది రకాలను సాగు చేసుకోవాలి. ఖచ్చితంగా రైతులు 4 లింగాకర్షణ బుట్టలు అమర్చి ఈ పురుగు యొక్క ఉనికిని గమనించి తగిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా 1 ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను గాని లేదా తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందు అంటే అజాడిరక్టిన్, పురుగు గుడ్లను తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందు అంటే అజాడిరక్టిన్ లాంటి మందులను పిచికారి చేయాలి. రసాయనిక పురుగు మందులను మనము విచక్షణారహితంగా పిచికారి చేయకూడదు. ఇప్పుడు మనం చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలు పిచికారి చేసుకోవాలి. ఒకవేళ పైరు పూత దశ లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీ, పైరు పూత లేదా కాయ దశలో ఉన్నప్పుడు క్వినాల్ఫాస్ 2 మిల్లీలు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టా మెత్రిన్ 0.9 మిల్లీలు లేదా లాంబ్డా సైహోలోత్రిన్ 1 మిల్లీ లేదా ల్యూఫెనురాన్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగును మనము నివారించలేకపోతే అప్పుడు ఇండాక్సాకార్బ్ 1 మిల్లీ లేదా స్పైన్

ఎంబసాడ్ 0.3 మిల్లీలు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేయాలి. తర్వాత మన కంది పంటను ఆశించే పురుగుల్లో మారుక మచ్చల పురుగు, దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పువ్వు మొగ్గల లోపల ఉండి తినివేస్తాయి. తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు ఆకులను, కాయలను కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిపైరిపస్ 2.5 మిల్లీలు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవల్యూరాన్ 1 మిల్లీ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలు లేదా లాంబ్డా సైహాలోత్రిన్ 1 మిల్లీ లేదా ఫ్లూబండమైడ్ 0.2 మిల్లీలు లేదా ఎమామెక్టిన్ బెంజోయిడ్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలు మందును లీటర్ నీటికి కలిపి మందులు మారుస్తూ 7 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. తరువాత కాయ ఈగ. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి త్వరగా కనిపించదు. ఈ కాయ ఈగ పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పింద దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పింద దశలో మనం 5% వేపగింజల కషాయం పిచికారి చేసినట్లయితే ఈ కాయ ఈగ గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమితోయేట్ 2 మిల్లీలు లేదా ప్రొఫెనోపాస్ 2 మిల్లీలు లేదా థయాక్లోప్రిడ్ 0.8 మిల్లీ లేదా థయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలు లేదా థయామిథాక్సమ్ 0.4 గ్రాములు లేదా ల్యూఫెనురాన్ 1 మిల్లీ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తర్వాత కాయరసం పీల్చే పురుగులు. కాయరసం పీల్చే పిల్ల పెద్ద పురుగులు కాయలలోని గింజల నుండి రసం పీల్చుతూ ఈ గింజలను నొక్కురుగా కాయరసం పీల్చే పురుగులు పిల్ల పెద్ద పురుగులు కాయలలోని గింజల నుండి రసం పీల్చుట వలన గింజలు నొక్కులుగా మారి లేత దశలోనే ఎండిపోవడం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా మొలక శాతం కూడా తగ్గుతుంది. ఈ గింజలు వాడినట్టయితే రైతులు అవి మొలకెత్తవు. ఈ కాయరసం పీల్చే పురుగుల నివారణకు డైమితోయేట్ 2 మిల్లీలు లేదా డెల్టామిత్రిన్ 0.9 మిల్లీలు మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇప్పుడు మనం కంది పంటలో వచ్చే తెగుళ్ల గురించి తెలుసుకుందాం. మొదటగా ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా గాని, మొక్కలు కొంత భాగం గాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే మనకు గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. LRG 105, LRG 133-33, ICPL 8719 మరియు ICP 8863 వంటి కంది రకాలు ఈ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎటువంటి మందులు లేవు. పైరు విత్తుకునే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం లేదా మ్యాంకోజెప్ పట్టించి విత్తుకోవాలి. రైతులు తప్పకుండా 80 కిలోల పశువుల ఎరువు, దానితో పాటుగా 20 కిలోల వేప పిండిలో 2 కిలోల ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంద్రాన్ని కలిపి అభివృద్ధి చేసుకుని 1 ఎకరానికి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి. తర్వాత వెర్రి తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులు అని అంటారు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పంట పూత పూయదు. ఈ తెగులు అసరియా కజాని అనే కంటికి కనిపించని ఇరియోఫిడ్ నల్లి అంటే మైట్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా తేలిక నేలల్లో వర్షాధార పంటలో మనము ఎక్కువగా గమనిస్తాము. అందుచేత ముందస్తు నివారణ చర్యలలో భాగంగా విత్తిన 30-35 రోజుల వ్యవధిలో నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధపు పొడి, ఆ తర్వాత ప్రొపార్జైట్ 2 మిల్లీలు లీటర్ నీటికి లేదా ఫెన్ పైరాక్సిమేట్ లీటర్ నీటికి 1.5 మిల్లీలు కలిపి 60-65 రోజులప్పుడు ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని మనము అరికట్టవచ్చు. ఈ తెగులను కొంతవరకు తట్టుకోగలిగే ICPL 8719 లేదా BSMR 853 లేదా BSMR 736 లేదా TRG 59 లేదా LRG 105 రకాలను మనము సాగు చేసుకోవాలి. తర్వాత తెగులు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ తెగులు చూసుకుంటే ముదురు మొక్కల కాండంపై నూలుకండ ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చల చుట్టూ గోధుమ వర్ణంలో

0: మధ్యభాగం తెలుపు వర్ణంలో ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా గాని మొక్కలలో కొన్ని కొమ్మలు గాని వాడి ఎండిపోతాయి. MRG66 కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో సాగు చేయడం వలన ఈ మాక్రోఫెమినా ఎండు తెగులు అనేది పంటలో ఆశిస్తుంది. తర్వాత పంట కోత నిల్వ చూసుకుంటే కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుండి మనము గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు గింజలను బాగా ఎండబెట్టి బూడిద గాని వేప ఆకులు గాని కలపాలి. ఇప్పుడు మనకు కందిని కోయడానికి కంబైన్ హార్వెస్టర్లు కూడా ఉన్నాయి. రైతులు ఎటువంటి సమస్య లేకుండా వాటిని ఉపయోగించి కూడా మన కంది పంటను కోసుకోవచ్చు. ఆకాశవాణి రేడియో కేంద్రానికి నా ధన్యవాదాలు.
1: మీరింతవరకు కంది పంట సాగు సమగ్ర యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం KVK ప్రొఫెసర్ డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
1: కిలోల జిల్లేడు ఆకులను మట్టి కుండలో 10 లీటర్ల ఆవు మూత్రము 5 లీటర్ల నీరు కలిపి మిశ్రమంలో 3 నుంచి 5 రోజులు నానబెట్టి వడకట్టి 80 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఎకరం పొలంలో 10 వేప ఆకుల గుత్తులను 10 వేరువేరు స్థలాల్లో ఉంచాలి. ఎకరానికి 10 కిలోల కొయ్య బూడిదను ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి. పొలంలో నీరు నింపి బయటకు పంపించాలి. వడిసాకు తాజా ఆకులను 100 చదరపు మీటర్లకు 10 కిలోల చొప్పున ఉల్లికోడు పురుగు ఆశించిన తొలి దశలోనే చల్లుకోవాలి. నాటే ముందు 4 మొక్కలను 5% వేపగింజల కషాయంతో 24 గంటలు శుద్ధి చేయాలి. దీని వలన పచ్చదీపపు పురుగులు నివారించబడతాయి. వేప నూనె, కానుగ నూనె 1:4 నిష్పత్తిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా పురుగులు గుడ్లు పెట్టే గడ్డి, కలుపు మొక్కలను పొలంలో గట్ల నుంచి తొలగించాలి. సుడిదోమ నివారణకు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉంచకుండా చూసుకోవాలి. దీపపు ఎర్లను ఉపయోగించి సుడిదోమ, పెద్ద పురుగులను ఆకర్షించి చంపాలి. పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. మొక్కలను సరైన దూరంలోనే నాటాలి. జిల్లేడు ఆకులను మొక్కల వరుసల్లో మధ్యలో వేసి భూమిలో కలపాలి. తూటేరు ఆకు కషాయం సుడిదోమకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కంకినల్లి గనక ఆశిస్తే కామాక్షి పువ్వులను కోసి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి. ఈ కర్రలను గడ్డితో పాటు పొలంలో 10 నుంచి 15 చోట్ల పాతాలి. దీని వాసనకు పెద్ద నలులు వికర్షించబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించవు. ఈ సమయానికి పాలు పోసుకునే దశ పూర్తయి పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది. ఉత్తరేని మొక్కల వేర్లు 10 కిలోలు, వేప బెరుడు 5 కిలోలు ఎండబెట్టి పొడిని చేయాలి. ఈ పొడిని 100 లీటర్ల నీటిలో ఊరేసి 10 రోజుల తర్వాత వడకట్టి పిచికారీ చేసుకోవచ్చు. 1 లీటర్ కిరోసిన్ ను 4 నుంచి 5 కిలోల వరి తౌడులో కలిపి వెదజల్లాలి. వరిలో సాధారణ పురుగు యాజమాన్య పద్ధతుల విషయానికొస్తే జిల్లేడు కొమ్మలను సాగునీరు పారే కాల్వల్లో ఉంచాలి. దీని పాలలో ఉండే ఆల్కలాయిడ్ పురుగు వికర్షణిగా పనిచేస్తుంది. 30 నుంచి 40 కిలోల నల్లేరు ఆకులను 10 లీటర్ల నీటిలో కలిపి 1 లీటరు ద్రావణం మాత్రమే మిగులు వరకు మరగబెట్టాలి. దీనికి 10 గ్రాముల ఇంగువ, 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి ఈ ద్రావణాన్ని బాగా వడపోసి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. నల్లేరు ఆకులను పురుగులు ఆశించడం గమనించగానే వెదజల్లి వేర్లు కాండం నాశించే పురుగులను నివారించవచ్చు. సీతాఫలం ఆకులను లేదా విత్తనాల పొడిని పొలంలో వెదజల్లితే దీని వాసనకు పురుగులు వికర్షించబడతాయి. గన్నేరు, ఉమ్మెత్త, సీతాఫలం, అగ్నిసిక్క ఆకులను, విషముష్టి కాయలను చిన్న ముక్కలుగా కత్తిరించి 5 లీటర్ల నీరున్న మట్టి కుండలో వేయాలి. మట్టి కుండపై మూత పెట్టి ఎరువు కుప్పలో 1 వారం పాతి పెట్టాలి. కుండలోని పదార్థాలను వేడి చేసి చల్లార్చి పొడి చేసి ఆ తర్వాత కుండలోని పదార్థాలను వేడి చేసి చల్లార్చి వడపోసి పిచికారీ చేయాలి.

0: ఎకరానికి 0.8 నుంచి 1.2 లీటర్ల ద్రావణాన్ని ఎకరంలోని పంటపై 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వేప ఆకులను అస్థి సంహారక ఆకులను సమపాళ్లలో తీసుకుని నూరి ఆవు మూత్రంలో 1 వారం పాటు నానబెట్టి ఆ తర్వాత వడపోసి వడపోసిన ద్రావణాన్ని నీటిలో 1:9 నిష్పత్తిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పరిపక్వ దశలో 1 పొడవాటి కర్ర చివరన కాకి శవాన్ని గాని లేదా నలుపు లేదా ఎరుపు గుడ్డ ముక్కని కట్టి పాతడం లేదా ఖాళీ డబ్బా లేదా డ్రమ్ములను కర్రతో మోగించగాని పక్షులను భయపెట్టి గింజలను నాశనం చేయకుండా చేయవచ్చు. అంతేకాకుండా బ్యాక్టీరియా వైరస్ సంబంధిత తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. వైరల్ బ్యాక్టీరియా శిలీంద్ర తెగుళ్ల నివారణకు ఎర్ర గలిజేడు, దీన్నే అటికమావడి అని కూడా పిలుస్తారు, సమూలంగా పెరిగి దంచి ఆవు మూత్రంలో నానబెట్టిన కషాయం అన్ని రకాల వైరల్ బ్యాక్టీరియా శిలీంద్ర సంబంధిత తెగుళ్లను అరికడుతుంది. గోధుమ రంగు ఆకుమచ్చ తెగులకైతే విత్తనాలను 20% మెంతి ఆకుల ద్రావణంలో 24 గంటలు నానబెట్టాలి. వడిసాకు ఆకులను ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున వెదజల్లి కొళ్ళనియ్యాలి. 3 రోజుల తర్వాత నీటిని పెట్టాలి. బూడిదను పంటపై చల్లి తెగులు విస్తరించకుండా చేయవచ్చు. 20 కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో కలిపి స్లర్రీ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని గోనె సంచుతో వడపోయాలి. వడపోసిన ద్రావణాన్ని 50 లీటర్ల నీటిలో కలిపి ఉంచాలి. ఆ తర్వాత పైన ఉన్న తేటను సమీకరించి వడపోసి పిచికారీ చేయవచ్చు. పొట్టకుళ్ళు తెగులుకైతే జిల్లేడు ఆకు ద్రావణం లేదా విప్ప కషాయము లేదా నవధాన్య ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పాముపొడ తెగులుకు వేపగింజల ద్రావణం 1% లేదా వేప లేదా కానుగ నూనెలు 2% పిచికారీ చేయాలి. ఎండాకు తెగులుకైతే తులసి అలాగే తమలపాకు ఇంకా పారిజాత ఆకుల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. పసుపు దుబ్బ తెగులకైతే గంగిరావి ద్రావణం గాని లేదా ఉత్తరాయణి కషాయం గాని లేదా హెర్బల్ టీని ఉపయోగించుకోవచ్చు. కలబంద అలాగే తులసి ద్రావణం లేదా వేప ద్రావణం లేదా వేప నూనెను 2 లీటర్ల నీటిలో 25 కిలోల ఇసుకతో కలిపి చల్లడము లేదా వావిలాకు కషాయం లేదా వేపపిండి నీటి ద్వారా అందించడము లేదా వేప చెక్క మురగబెట్టి వాడడము లేదా అటికమావడి గాని పంచతం కషాయాన్ని ఉపయోగించి దీపపు ఎర్రలను నివారించవచ్చు. వేరుకుళ్ళు తెగులుకైతే వేపపిండి లేదా వేపాకు ద్రావణం గాని లేదా గంగిరావి ఆకు ద్రావణం 3 నుంచి 5% లేదా మీనామృతం అయితే 3% పిచికారీ చేసుకోవచ్చు. వరిలో వచ్చే తెగుళ్లకు సాధారణ యాజమాన్య పద్ధతులైతే ఆవు మూత్రాన్ని మట్టి కుండలో తీసుకుని 1 వారం పులియనీయాలి. దీనిని పంటపై పిచికారీ చేసి బ్యాక్టీరియా శిలీంద్ర తెగుళ్లను నివారించుకోవచ్చు. 1 లీటరు ఆవు మూత్రాన్ని 1 లీటరు మజ్జిగ 8 లీటర్ల నీటిలో కలిపి మిశ్రమాన్ని పంటపై పిచికారీ చేసి బ్యాక్టీరియా శిలీంద్ర తెగుళ్లను అరికట్టవచ్చు. 300 మిల్లీలీటర్ల వస కషాయాన్ని 1 లీటరు ఆవు మూత్రము 8.7 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఈ కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం వింటారు.
1: బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రాంని భారత ప్రభుత్వము జనవరి 22, 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ చైల్డ్ సెక్స్ రేషియోని గణనీయంగా పెంచేటట్లుగా మరియు అదేవిధంగా అమ్మాయిల యొక్క చదువులలోనూ వారికి ఉండేటటువంటి వెల్ఫేర్లో బాగా వృద్ధిలోకి తీసుకొచ్చేటట్లుగా చేయటం కోసము మొట్టమొదటిసారి

భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చైల్డ్ సెలెక్టివ్ అబార్షన్స్ని, ఆ ప్రాక్టీసెస్ని తగ్గించటము, దీని ద్వారా ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యలని తగ్గించటము, నిరోధించటం అనేది మొట్టమొదటి లక్ష్యము. అదేవిధంగా అమ్మాయిలు వారి యొక్క సర్వైవల్ రైట్స్ మరియు వారు ఎదుర్కొనేటటువంటి అనేక ప్రొటెక్షన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్లుగా, మరి ముఖ్యంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ని, అమ్మాయిల పైన జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంరక్షణపరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్లుగా చేయటము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల్ని చదువులో కంటిన్యూ అయ్యేటట్లుగా మరియు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడేటట్లుగా చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఇందులో కూడా అమ్మాయిల యొక్క చదువు అంటే అమ్మాయిలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వారు ఎన్రోల్ అయ్యేటట్లుగా చేయాలి, మరియు 12వ తరగతి వరకు ఏ రకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దీనిలో కొనసాగించేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడానికి అవలంబించినటువంటి విధానాలు కానీ చూడగలిగితే, మొట్టమొదటగా మల్టీ సెక్టరల్ అప్రోచ్ ని అవలంబించడం జరిగింది. దీనిలో భాగంగా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ నేషనల్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికీ అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ సమర్థంగా ఎదుర్కొనేటట్లుగా, ఈ శాఖల మధ్య సమన్వయం జరిగేటట్లుగా ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఫీచర్ గా ఉంచడం జరుగుతుంది. రెండో దాని ప్రకారంగా భారత ప్రభుత్వము ఎక్కడైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫాంటిసైడ్ ఇష్యూ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని గుర్తించి అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటం జరుగుతుంది. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి 100 జిల్లాలని గుర్తించడం జరిగింది. ఎక్కడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందో వాటిపైన ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరిగేటట్లుగా చూడటం జరుగుతుంది. మూడో ప్రధానమైనటువంటి విధానం అవలంబించింది ఏంటంటే, అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనిటీస్ తోటి, తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి, వీళ్ళందరిలో కూడా వారి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చేటట్లుగా, అమ్మాయిలకు చదువుకు సంబంధించి, అమ్మాయిలకు ఉండేటటువంటి రక్షణపరమైనటువంటి అంశాలపైన వారి యొక్క ఆలోచన దృక్పథం చాలా పాజిటివ్ గా తీసుకొచ్చేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మరొక ఇంపార్టెంట్ ఫీచర్. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఈ 100 జిల్లాలు ఉన్నాయో, ఈ 100 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందచేస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా, ఈ సదుపాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఈ కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. దీనిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, తర్వాత కుల పెద్దలు, మత పెద్దలు, లోకల్ గా పనిచేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీడియా, ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ, అమ్మాయిల యొక్క చదువుని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్లేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2015 జనవరి 22 దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మనం చూసుకున్నటువంటి అభివృద్ధిగా చూడగలిగితే, చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంప్రూవ్ అయింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చైల్డ్ సెక్స్ రేషియో 2015 నుంచి ఇప్పటికి చూడగలిగితే చాలా ఇంప్రూవ్ అయితే జరగటం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు, ఈ రోజు బేటీ బచావో బేటీ పడావో అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మందికి ఈ కార్యక్రమం యొక్క అంశాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఈ స్కూల్లో ద్వారా, కమ్యూనిటీలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా అందరికి తెలియచేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రులు, సమాజము అమ్మాయిలకు సంబంధించి ఏ విధమైనటువంటి అంశాల్లో వారికి సహాయపడగలుగుతారు, వారు అమ్మాయిల యొక్క చదువు విషయంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందచేస్తున్నాయి అనేదంతా కూడా వారికి అర్థం చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి కూడా మనము ఈ 10 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా మూడో రకమైనటువంటిది ఏంటంటే, ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏంటంటే, అమ్మాయిలు స్కూల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. ప్రాథమిక స్థాయి నుంచి తర్వాత
ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు జరుగుతూ ఉంది.

0: ఇంకా ఈ యొక్క ఇనిషియేటివ్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటము జరుగుతూ ఉంది. డ్రాప్ అవుట్ రేట్స్ ను కూడా తగ్గించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో సెలెక్టివ్ గా చాలా కాంప్రహెన్సివ్ గా పనిచేయటం స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉందో, ఈ కుటుంబాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి వరుసగా ముగ్గురు నుంచి నలుగురు వరకు అమ్మాయిలు గాని ఉండారంటే, ఆ అమ్మాయిలు ఆ కుటుంబానికి భారం కాదు అనేటటువంటి ఒక ఉద్దేశం కింద వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల్ని మరి ముఖ్యంగా అమ్మాయిల్ని స్కూల్లో కొనసాగేటట్లుగా చేయటం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజెస్ అనేది లేకపోవటం ఏం లేదు, కానీ వీటిల్లో ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ చూడగలిగితే ఏమవుతుందంటే, ఈ కార్యక్రమం అమలు చేయటంలో అనేక డిపార్ట్మెంట్ యొక్క మధ్య సమన్వయం అనేది కావాలి. ఈ సమన్వయాన్ని మరింతగా ముందుగాని తీసుకుని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని యొక్క నిజమైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకోవటంలో చాలా వరకు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా గ్రామాల్లోకి, ట్రైబల్ ఏరియాస్లోకి, అర్బన్ స్లమ్స్లో ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మీడియా ద్వారా కానివ్వండి. అదేవిధంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇంపాక్ట్ ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి, ప్రైమరీ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి టెరిషరీ ఎడ్యుకేషన్ ట్రాన్సిషన్ స్థాయిలో బాగా జరిగేటట్లు కానీ చూడగలిగితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలని మనము ముందు ముందు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళటానికి, మరి ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, టెక్నాలజీని కూడా మనము దీనిలో మరింతగా ఇన్వాల్వ్ చేయగలిగి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేటట్లుగా చేస్తూ ప్రభుత్వ శాఖల మధ్య సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని కానీ అమలు చేసి ముందుగానే తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలని అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఇప్పటి వరకు చూపెట్టినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే, తల్లిదండ్రులు వారి బిడ్డలకు సంబంధించి, మరి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి 12వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లాలి అనేటట్లుగా వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే ఇది రూట్ కాజ్ ని టచ్ చేయగలుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ స్కూల్లో లేకుండా బయట ఉంటారో ఆ బాలిక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎలాగ మారచ్చు అంటే, డ్రాప్అవుట్ కింద మారచ్చు, బాల్య వివాహాల కింద మారచ్చు, లేకపోతే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కింద మారచ్చు, చైల్డ్ వల్నరబిలిటీ అనేక రకాల విధంగా మారటానికి అవకాశం ఉంది. కానీ ఇదే బాలిక స్కూల్లో గాని అయితే ఆటోమేటిక్ గా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా దూరం కావటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకొని రావటం జరుగుతుంది. దీంతో పాటు 3వ అంశం ఏంటంటే, ఒక కల్చరల్ షిఫ్ట్ కూడా జరిగిందండి. కల్చరల్ షిఫ్ట్ అంటే తల్లిదండ్రుల నుంచి స్కూల్స్ వరకు అమ్మాయిల యొక్క చదువుకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి క్రమంలో పూర్తి యొక్క వారి శక్తి సామర్థ్యాలపైన వారు ఆధారపడుతున్నారు, వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయనేటటువంటి ఒక ఆలోచనని కూడా, ఈ మంచి ఆలోచనని కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో బాలికల యొక్క ఎన్రోల్మెంట్ ఈ స్థాయిలో వస్తే రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో మన అమ్మాయిలు ఈ ఉన్నత విద్యలో మరింతగా వృద్ధి చెంది ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనేటటువంటి ఒక సమస్యల్ని సమాజం మొత్తం కూడా కలిసికట్టుగా అధిగమించి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ మార్పులు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం.
1: మీరు ఇంతవరకు బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీత.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, ఉప్పెన, ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. హలో అభిరుచిలో వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ముందుగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేద ఆయిషా, వీరు పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగిపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్, అమీర్.

చాన్ బాషా హోటల్స్ బాబురావు రవి నటరాజ్, ఇంకా శివపురం నుంచి కొండయ్య కొండమ్మ పెంచలయ్య పెంచలమ్మ సుబ్బులయ్య సుబ్బులమ్మ రవి అజయ్ నజీర్ బెజవాడ మాల్యాద్రి పరందామయ్య తాత వెంకటేశ్వర్లు సురేష్ వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం ముఖ్యంగా వారి స్నేహితులు మంగళపూరి ప్రకాష్, మహమ్మద్ రఫీ ఇనమడుగు నుంచి వీరందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు వారందరి తరపున పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
3: హలో, అభిరుచి కార్యక్రమంలో చివరి పాట వినే ముందుగా వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా వంశీ, జాకీర్, ఇస్మాయిల్, కోటి, పోలయ్య, వీరు ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మరింత వరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంధన నిల్వ వ్యవస్థలతో కూడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పీఎంఎస్ఎస్వైకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ పథకానికి 5,070 కోట్ల రూపాయల మొత్తం వ్యయాన్ని మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 5,000 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను, వాటితో పాటు కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిల్వ సామర్థ్యం 10,000 మెగావాట్లుగా ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు అదనపు భూసేకరణ అవసరం ఉండదని, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు, కాలువలు, పారిశ్రామిక చెరువులను వినియోగించుకుంటే సరిపోతుందని మంత్రి వివరిస్తూ,
1: जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. इस स्कीम में टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में.
0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు 5 ఏళ్ల కాలానికి 3.15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రైతుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్దే దేశాభివృద్దికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని, అర్హులైన రైతు కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4,47,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలియజేశారు. ఈ ఆర్థిక సహాయం వల్ల రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టగలుగుతున్నారని ఆయన వివరించారు. అదేవిధంగా జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీని అమలుకు 84,084 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. సముద్ర జలాల్లో ఖనిజాలు, ఇంధన వనరుల అన్వేషణకు సంబంధించిన సమగ్ర చర్యలను ఈ పథకం కలిగి ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాజ్యసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నినాదాలు చేసి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభంలో పలువురు కేంద్ర మంత్రులు సభాపీఠంపై నివేదికలు ఉంచారు. అందులో గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్కు సంబంధించిన శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను కూడా సమర్పించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన శాఖకు సంబంధించిన నకిలీ వార్తల నియంత్రణ వ్యవస్థ సమీక్షపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల అమలు, స్థితిగతులపై ఈరోజు సభలో ప్రకటన చేశారు. 0 అవర్లో పలువురు సభ్యులు అత్యవసర ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రతి అంశంపైన సభకు అంతరాయం కలిగిస్తూ చర్చలకు దూరంగా ఉండడం ద్వారా ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. గందరగోళం కొనసాగడంతో రాజ్యసభ చైర్మన్ సిసి రాధాకృష్ణన్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించవద్దని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2025, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు 2025లకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణ గడువును 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగించేందుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ కీలక బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షం వ్యవహరించడం విచారకరమని అన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముందుగానే చర్చకు సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షం సహకరించలేదని ఆయన విమర్శించారు. విస్తరించిన ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలు కానున్న ఈ కార్యక్రమాలకు కలిపి 36,441 కోట్ల రూపాయల వ్యయాన్ని మంజూరు చేసింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో మీడియాకు వివరిస్తూ దేశంలోని ప్రతి ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడికి అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు స్పష్టమైన అవకాశాలు, మార్గదర్శక వ్యవస్థను ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభమై టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ స్థాయి వరకు చేరుకునేలా దేశవ్యాప్తంగా సమగ్ర శిక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
2: ఖేలో ఇండియా స్కీమ్ కే తహత్ ఏక్ బహుత్ సిస్టమేటిక్ తరీకే సే స్టూడెంట్స్ కో ఖాస్ కర్ యూత్ కో తయార్ కియా జాయేగా స్పోర్ట్స్ కే కాంపిటీషన్స్ కే లియే చాంపియన్షిప్ కే లియే కంప్లీట్ ఏక్ కాంప్రిహెన్సివ్ వ్యూ లియా జాయేగా స్టేడియం హో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హో ట్రైనింగ్ కా ప్రోగ్రామ్ హో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ హో మెంటోర్షిప్ హో ఉన్ సబ్ కే ఊపర్ ఏక్ బహుత్ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ ప్రోగ్రామ్ బనాయా గయా హై.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విమానయానాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ వృద్ధిని ప్రోత్సహించేలా 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి రేపు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా తర్లువాడలోని ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు భోగాపురం నుండి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు 4 పునరుత్పాదక ఇంధన జోన్ మొదటి దశ అనుసంధానానికి సంబంధించిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. NH-365 రేచర్ల గురువాయిగూడెం మధ్య 4 వరుసల రహదారి, NH-365 గురువాయిగూడెం దేవరపల్లి విభాగం, NH-67 తాడిపత్రి బైపాస్ వంటి కీలక రహదారి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పార్వతీ కళ్యాణం హరికథ వింటారు. కథకులు శ్రీ పింజల అమ్మాజీరావు.

సహృదయులు రసజ్ఞులు అయిన ఆకాశవాణి శ్రోతలకు నా యొక్క హృదయపూర్వక భక్తి నమస్కారములు తెలియజేస్తూ నేటి సత్కథ పార్వతీ కళ్యాణమను కథాగానం కనుక అందరూ శ్రద్ధాభక్తులతో నాలకించి నన్ను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ కథాగానాన్ని ప్రారంభిస్తున్నాను.

శివధిక్కారముగా దక్షుడనంచుతున్న యజ్ఞమునకు శివసతీయకు సతీదేవి పిలువని పేరంటముగా పోయి అట తనకు జరిగిన పితృకృత పరాభవము సహింపజాలక యోగాగ్నిచే దేహము దహింపజేసుకున్నది కదా. ఆ సతీదేవి మేనకా హిమవంతులకు కుమార్తెగా జన్మించి పార్వతి, అపర్ణ, అగజ, నగజ, గిరిజ, శైలజ, గౌరి అని ఉద్దు పేరులతో పిలువబడుచు శైశవ బాల్యములు ఒకదాని వెంటనొకటి పెయబడుచుండా ఆమె బాల్యదశ అవ్యక్త భక్తి ప్రపత్తులతో గడిచిపోతూ ఉన్నది. ఈ విధంగా

ఇట్లు శైశవ బాల్యములు గడచి యవ్వనం ఆవిర్భవింపగా నెరవిచ్చిన గులాబీ వలె అవయవములు విప్పారి పులుగడిగిన ముత్యము వలె ఉప్పారిన దయ్యను అట్టియడా ఆ పార్వతీ సౌందర్యము వర్ణనాతీతము.

ఇట్లు నిరుపమాన రూపురేఖాభయో విలాసములతో నియపు చెలికత్తెలంగూడి సుందరోధ్యానంబుల విహరించుచు విచ్చిన పువ్వులను చూచి తన నవ్వులకు పోల్చుకొనుచు అందని ఫలజాతి వృక్షముల దూర పండ్లను కుకిపికిగా తిని నీలపై పడవేయు చిలుకలు గోరు వంకల కిలకిలారావములతో తన సుశ్రావ్య కంఠస్వరమును హెచ్చు తగ్గుల ముగ్గులెన్నుకొనుచు లీలా విహారమున ఆనంద సరసిను ఉలలాడుతున్నట్లే ఆ యవ్వన సరసిను ఉలలాడుతుండా అట్టి ఎడ హిమవంతుడు కొలువున కూర్చుని

మేనకను పిలిపించి తన ప్రియకుమార్తెను వేగర పింపదలచి హిమవంతుడు కొందరి దాసీలను పంపగా వారి వెంట నాయపర్ణ ఇలా బయలుదేరి వస్తూ ఉన్నది. విధంగా

అలా వచ్చినటువంటి కుమార్తెను గని హిమవంతుడు కొలువునందున్న వారును పట్టపుదేవి మేనకయు సంతోషించున్నట్లు నవ్వుముఖమున ఇలా అంటున్నాడు. అమ్మా, నీకు యుక్త వయసు వచ్చినది. సురగరుడ విద్యాధర గంధర్వాదులలో అనువగువానికి సంగి నీకు పరిణయం గావించదను. నీ మనోనిశ్చయమేమో ఎరింగింపుమనగా తండ్రి అడిగిన దానికి లజ్జామోద సంభ్రమములంతరంగున వెనగున నా యపన్న ఇలా అంటూ ఉన్నది. తండ్రి, నా మనోనిశ్చయమేముందురా? చెప్పేది నాలకింపుడు.

తండ్రి, ఆ నీలగలుని శార్ధూల చర్మకృత చేలుని ఆ బ్రహ్మ కపాల మాలికాలోలుని ఆ సదాశివునే నా మనమున భర్తగా నించి తిని అది ఏ నా నిశ్చయము అని అలా ఆ అపన్న హిమవంతునకు విన్నవించినది.

అమ్మా, లక్ష్మి సైతము తనదన్న నీ సౌందర్య విలాసం ఎక్కడ? విరాగి అయి నిశ్చల మనస్సుతో కొండ ఎందు కూర్చుని తపమాచరించుకొనుచున్నా ఆ చిచ్చర కంటి వేల్పు నిన్ను చేకునుటెక్కడ? తల్లి, చేతుల కందని పండు గ్రహింపజూస్తున్నావమ్మా అని అనగా ఆ తండ్రి పలుకులు విన్నటువంటి ఆ పార్వతీదేవి ఇలా అంటూ ఉన్నది.

ఆ మహానుభావునకు పరిచర్యలు చేస్తూ నిష్ఠతో తపమాచరించినను ఆ పరమేశ్వరుడు నన్ను భార్యగా పరిగ్రహింపకమానడు. కావున మీరు నాకిదే అనుజ్ఞ దయచేయుడు అని ఆ అపన్న తల్లిదండ్రుల అనుమతి తీసుకుని జయ విజయాది పరిచారికలతో కలిసి ఆ చంద్రశేఖరునకు నిత్యము పరిచర్యలు చేస్తూ ఇలా భక్తిభావమున ఇలా మెలుగుతూ ఉన్నది. ఘనసారగంధలేపనమసహ్యంబని

అలా ఘనసార గంధలేపనం అసహ్యమని విభూతి మెనిండా తలుస్తూ రుద్రాక్షమాలను ధరించి ఆ విధంగా పరిచర్యలు పరమేశ్వరునకు ఎంతో భక్తి వినయంగా చేస్తూ చివరకు లోకైక సుందరి అయినటువంటి కన్య తపస్సు చేయడానికి కూడా సంసిద్ధురాలైంది. విధంగా అని

అలా స్ఫటికాక్షమాలికను హస్తమునందు ధరించి పంచాక్షరీ మంత్రమును జపిస్తూ అలా ఘోర తపస్సు చేస్తూ ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలా తపస్సు చేస్తూ

ఉన్నది. అప్పటికిని ఆ మహేశ్వరుడు ప్రత్యక్షము కాకుండాచే మిగుల చింతించి మంచులో జలములో వర్షములో మన్నుటెండలో నిలబడి సూర్యునిందు చూపు నిలిపి బహుగ్రంగా తపస్సు చేస్తూ ఉన్నది. ఇలా ఉండగా ఇట్టిక్కడ పార్వతి చేయుచున్న తపము వలన కలిగిన వేడిమి లోకాల వారికి తాపము కలిగించున్నది కాగా దేవతలందరూ బ్రహ్మదేవుని యొద్ద కలిగి, బ్రహ్మదేవా మన్నులను ఈ మహోపద్రవము నుండి రక్షింపవే అని వేడుకొనగా అంత బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, ఇది పార్వతి పంచాగ్ని మధ్య నుండి తపస్సు చేయుచున్నందువలన కలిగిన వేడిమి, మీరేమీ విచారింపవలదు అని. వాయుదేవా, నీ పార్వతి తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమున కలిగి శీతల సుగంధయుక్తుడవై చెలించితివేని లోకములకి పరితాపం ఉపశమిల్లునని చెప్పగా అలాగే గానిమ్మని వాయుదేవుడిలా బయలుదేరాడు చక్కగా.

ఆ అన్నుడు చల్లగా వీచుచూ పార్వతీ తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు బయలుదేరి అలా శీతల సుగంధయుక్తుడై చెలించినాడు. లోకమున వారికి పరితాపము ఉపశమిలినది. ఇక్కడ సంగతిలా ఉండగా ఇట్లిక్కడ తపస్సు చేయుచున్నటువంటి గౌరి యొక్క మనోరథం ఇరింగియు దేవదేవుడగు వామదేవుడు ఎప్పటి వలె చెలింపకున్నచో తారకాసురుని ఆగడములు ఇలా మితిమీరిపోవచ్చున్నవి. తారక నామధేయుడు.

నరకాసురుడనే రాక్షసుడు స్వర్గంపై దారిచేసి చింతామణి పీఠం ఆక్రమించుకుని గంధర్వులను గాయకులుగాను అప్సరసలను భోగచనులుగాను చేసి తనకెదురులేని రీతి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాని పట్టణమున దేవతల పాటలు వందనాతీతము.

లోకమారకుడైనటువంటి తారకుని యొక్క దుండగమన పూర్వం జాలక దేవతలు బ్రహ్మదేవుని వద్ద కరిగి తమ కష్టముల నివేదించుకొనగా బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, శివవీర్య సముద్రవుని వలన తప్ప తారకునకు మరొకడెవ్వడూ మారకుడు కాజాలడు అని చెప్పగా దేవతలందరూ కూడా పరమేశ్వరుని వద్ద కరిగి ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవాధిదేవా మహానుభావ శంభో, ఇక నీవే మాకు శరణ్యం, మా కష్టములు కడతీర్చు భారము నీదే స్వామి అని ఇలా వీడు.

ఆ వనం జపముండు మాధవుడు అవక్రమున వెలగుచు నిమ్మనయము కాపాడుకుచుండగా మహాపద కలిగినదని నన్ను వేడుట నా తపమును జరుపుటకే గదా అని అనగా శివ సమాధానమునకు దేవతలు కలవరపడి, మహాదేవ అత్తనకు ఆ తారకాసురుని చేతిలో మేము నానా బాధలు పడుతూ ఉన్నాము. వానికి శివవీర్య సముద్భవుని వలన తప్ప మరెవ్వడూ మారకుడు కాజాలని విధంగా బ్రహ్మవరమును ప్రసాదించాడు. ఆ వరగర్వంతో వాడు విర్రవీగుతున్నాడు. కావున నిన్నే భర్తగా నుంచి తపస్సు చేయుతున్నది పార్వతి. నీవామెను పరిణయమాడిన గాని మా కష్టములు కడ తీరగలవు అని అనగా అంత పరమేశ్వరుడు, వేల్పులారా అలాగే సమయానుకూలముగాను నచ్చదను అని ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. దేవతల వేడుకోలు ఇట్లున్నది. దైవకార్యమునకు నన్ను భర్తగా గోరి తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతి యొక్క ఇచ్చదీర్పదలుతుందేమి? ఇంత విరాగముతో చేయు నా తపము పాడు చేసుకునవలేను. తపు మానకున్న తారకుని వలన లోకములకు కలుగుతున్న హాని మానదు అని నిశ్చయించి, వేల్పులారా సమయానుకూలంగా నొనొచ్చదను అని అలా చెప్పగా, అంత వేల్పులందరూ కూడా తమ తమ నివాసములు కలిగి ఇలా యోచిస్తూ ఉన్నారు. శివుని వైరాగ్యమున కంతరాయమును కలిగించి తపస్సు మాని రాగరక్తి కలిగింపజాలినవాడు, చెరకు వింటివాడు, చిగురాకు బాణమువాడు, చిలుక తేరువాడు మన్మధుడొక్కడే అని తలించి వాణిని గెలుసుకొని ఇలా విన్నవించుకుంటూ ఉన్నారు

మా కష్టములు కడ తీర్చు భారము నీదే అని అనగా అంత మన్మధుడిలా అంటున్నాడు, వేల్పులారా, మిమ్మల నిన్ను కష్టముల పాలు చేసిన ఆ రక్కసుడెవరు? పేరాద్యంతము తెలుపుడు, వధించి వచ్చదను అని అనగా, ఆగుమాగుము, అతడెవరో కాదు, తారకాసురుడు. వానికి పరమేశ్వర సమద్భవుని వలన తప్ప మరి ఎవ్వరి చేతిలో వానికి చావులేని విధంగా బ్రహ్మవరము ప్రసాదించాడు. అంతేకాకుండా ఆ పరమేశ్వరునే తన భర్తగా నుంచి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నది. నీవు ఆ సింహుడి మనస్సును ఆమెపై మరల్పుము, అది ఏ నీవు చేయవలసిన గొప్ప కార్యము అని అనగా అంత మన్మధుడు అట్లే గావింతునని అలా బయలుదేరాడు. మలయమారుతమును వసంత ఋతువును తోడు తీసుకుని పుష్పబాణములను సర్దుకుని చెరకువిల్లును సంగ్రహించి చిలుక తీరును ద్రోహించి ఇలా బయలుదేరుతూ ఉన్నాడు. ఈ విధంగా

అలా మన్మధుడు బయలుదేరుతూ ఉన్న సమయంలో మారునిసతి రతి నాథ ఎచ్చటికి పయనం అని అడిగినది. అంత మన్మధుడిగా అంటున్నాడు, రతి నన్నాపకము, ఇది దైవ కార్యము. గిరిజ తపమలంచినను కరుణ గనక దేవతల స్థుతులైనను నిసువంత సరకు గనక మౌని అయి మంచమలనున్న వారిని చెంచల స్వాంతుని చేయుటే నా జైత్రయాత్ర అని అనగా, స్వామి నా ప్రార్థన ఆలకింపుడు, ఆ పరమేశ్వరుని తోడి మీకు కయ్యము గలదు, నా మాటని విని మీ ప్రయత్నమును విరమింపుడు అని అనగా, రతి నాకు పిరికి మందు పోయకము, దైవ కార్యమిది, నెరవేర్చిన లోక సంక్షోభను మాన్పిన వారనగుదును అని అలా అటు నుండి బయలుదేరి మన్మధుడు పరమేశ్వరుడు ప్రదేశం తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు చేరుకొని ఆ వనమంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా రూపొందించాడు. శోభాయమానంగా ఆ వనమంతా కూడా అలరారుచూ ఉన్నది. ఈ విధంగా

అలా శుశ్రూష ప్రవసయై హినుమత్సుత పరమేశ్వరుడు తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు చేరుకుని చెలికత్తెలను తానును కూడా ఆ పరమేశ్వరునకు నమస్కరించి చేతులు చూపించి నిలబడినారు. అప్పుడు మన్మథుడు ఆ దృశ్యము చూచి, ఆహా, ఏమీ నా భాగ్యము, బలయాదము సంప్రాప్తమైనది, ఇంతకు మించిన అవకాశము ఇంకెప్పుడు రాదు అని అనుకుని ఆ పరమేశ్వరుని వక్షమునకు గురిచూచి పుష్పబాణములను ప్రయోగించుట మొదలుపెట్టాడు. మన్మధుని సమూహాన బాణం వలన పరమేశ్వరుని మనస్సు చెలించినది. శంభుడు పార్వతీ పరిరంభాసక్తుడైనాడు. మనస్సు చెలించుటకు కారణమేమాయని సంయమనముతో ఎదుట పరికించినాడు. అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్న పూపదల మాటున ఆలీడపాధుడై పుంకాను పుంఖములుగా తనపై పూలశరములు గుప్పించుటకు సన్నద్ధుడై ఉన్నటువంటి పుష్పచాపుని మదనను చూచినాడు. మిగుల క్రుద్ధుడై ఇలా అనుకుంటూ

స్వామి, నేను వలదని ఎంత వారించినను వినక ఆ పరమేశ్వరుని యొక్క నేత్రాగ్నికి పసుమైపోతిరే. అకట నాకు దిక్కెవ్వరు, నన్ను ఆదుకుని వారెవరు స్వామి అని అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నటువంటి రతిని ఓదారుస్తూ ఆకాశవాణి ఇలా అంటూ ఉన్నది. రతి, గడచిన దానికి చింతించుట తగదు. పరమేశ్వరుని అనుగ్రహం వలన నీ భర్త మళ్లీ పునర్జీవుడగునని చెప్పగా ఆమె ఊరడిల్లి చంద్రోదయమునకెదురు చూచుతున్నటువంటి చకోరి వలె నుండే అంత పార్వతీయు మన్మథుడు బసమైపోవుటగని మైలయని ఏమో కొలనులో స్నానం చేసిరాగా శివుడట లేకుండా పోయినందులకు మనమున మిగుల కలవరం నుండి ఇలా నిశ్చయించుకుంటూ ఉన్నది.

மயசுள்ளகை அலிகாம்பகே மகித சித்திரகமுகாக ருத்ராட்ச மாணிகா தருண்டை காஷாய வஸ்திரம் தரிச்சி அலா மாயாசாதிமூர்த்தி ரூபములో ఆ పార్వతి తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వేంచేశాడు. అంతనాయపన్న ఆ మాయాసాధిమూర్తికి నమస్కరించి పీఠము వైచి కూర్చుండ నియోగించినది. అంతన యోగేంద్రుడు ఈ విధంగా ఆమెను ఉద్దేశించిలా అంటూ ఉన్నాడు, ఓ మాణిని, సుందరమైన నీ మోమువాడ, ఇట్టి ఘోరాగ్నిలో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నావు, ఎవరిని ఉద్దేశించి, నీ అభిప్రాయం ఏమిటో అడగవచ్చునా అని అనగా, అంతనాయపన్న, నేను శివుని భర్తగా కోరి తపస్సు చేయుచుంటినని చెప్పుటకు సిగ్గుపడి వినకుండెను. అంతా యోగేంద్రుడు ఇలా అంటున్నాడు, ఓ నగరాజకుమారి, నీ కోరిక నేను ఎరుంగుదును. నీవు శ్రీకంఠుని భర్తగా కోరి తపస్సు చేస్తున్నావు, కాని ఆయన జన్మగుణశీలాదులెట్టివో నీ వెరుగవు. అయినా చెప్పుతున్నాను వినుము.

వెర్రిదాన, నీవా కొండ వీటి దంగముని కట్టుకుని ఏమి సుఖపెడగలవు? అతడు సరసుడు కాడు, చెవుచాని పాటించడు, ఒంటి మీద దేగుడ్డా రాతి మీద దేగుడ్డా అన్నట్లుంటాడే వెర్రిదాన. తనకే తిండి లేక వీధి వీధి అడుక్కు తింటాడు. నిన్ను కట్టుకొని నువ్వు ఆ మహానుభావుని కట్టుకుని ఏమి సుఖపడగలవు? కావున నా మాట విని ఆ కొండ వీటి జంగముపై మనసు మానుకుని నా వంటి బుద్ధివంతుడైన వటుత్తముని పరిగ్రహింపు సుఖపడగలవు అని అనగా, అంత నాయపన్న కోపంతో వాని వంక ఉలుకు ఉలుకునందుతూ ఈ విధంగా అంటూ ఉన్నది. ఓరి

ప్రీతి, నీ వేషాన్ని గౌరవించాలి గనుక ఇంత గనుక సహించితిని. నీకు తపస్సు సిద్ధిస్తుందా? పరమశివ దూషణ చేసిన నీవు జీవన్ముక్తుడవేలా అవుతావు. ఒసే శల్లారా, ఈతని మెడబెట్టి గెంటుడు అని ఆజ్ఞాపింపగా వాళ్ళతని గవిసి పట్టబోగా పరమేశ్వరుడిలా నిజరూపము చూ

అలా నీ చర్మం ధరించి కుంకుమ రేఖను దాల్చి అలా నిజ రూపంతో సాక్షాత్కరించినాడు పరమేశ్వరుడు. అంతనాయపర్న దోసిలొగ్గి వందనమాచరించి, మహానుభావ పాహిమాం పాహిమాం పాహిమాం అని వేడుకొనగా అంతనా పరమేశ్వరుడు, దేవతలందరూ హర్షింప, మహాభీకర తపమునొచ్చినావు, నిన్ను నా భార్యగా పరిగ్రహింతును, సందేహమును త్యజించి చింతకురమ్ము అని అనగా అంతనాయపర్న, స్వామి నిన్ను భర్తగా కోరి తపమాచరించినను తల్లిదండ్రుల అనుమతి కూడా కావలేను కదా అని చెప్పి అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని తండ్రికి నమస్కరించి, తండ్రి ఈ శుభదినమున దేవదేవుణ్ణి సాక్షాత్కరించను అని చెప్పగా ఆ హిమవంతుడు ఆ పుత్రికను ఎక్కువగా గౌరవించను. అక్కడ పరమేశ్వరుడు సప్తఋషులను సంధానకర్తలుగా హిమవంతుని యొద్దకు పంపగా ఆ శివుడు పంపగా వచ్చి తిమి, ఓ పర్వతరాజా, నేడు శుభదినము, మా మాట పాటింపు, నీ పుత్రికను ఆ పరమేశ్వరుని కొసంగి కళ్యాణము నచ్చితివేని, స్వయేశ్వరుడైన నీకు సాటిరాడు అని అనగా హిమవంతుడు తన ఆమోదమును తెలిపాడు. అలా మేనకాదేవి వంక చూడగా ఆమె కూడా తన అంగీకారము తెలిపింది. మంచి సుహూర్తమున నిర్ణయించి పార్వతీ పరమేశ్వరులను అందంగా శోభాయమానంగా అలంకరించి అలా పెళ్లి పీటలపై కూర్చుండ నియోగించి కళ్యాణం గావిస్తూ ఉన్నారు. ఈ విధంగా

స్మృతాగే స్వంజీవ సరదాంశతం అని కళ్యాణం గావించారు. అలా పండితులు మంత్రంబులు చదువక పావక సాక్షిగ మోదపున యాగను పార్వతీశ్వరులు పెద్దల సముఖమున అలా కళ్యాణ మహోత్సవం గావించారు పార్వతీ పరమేశ్వరులకు. అంత దేవతలు దేవదేవ మహాదేవ కుసుమసాయక సేవ స్వీకరింపుమనగా మన్నధుండిక మీదట సంకల్ప సంభవుండై సకల జీవుల ఎందును తేజరిల్లుగాక అని చెప్పాడు పరమేశ్వరుడు. అలా వరం ప్రసాదించాడు. తదుపరి హిమంతుడు అల్లున కరణంగులిడి అంపకము చేయుచు కుమార్తెను దగ్గర పిలుచుకుని, అమ్మా భర్త మాటకి ఎప్పుడునూ జవదాటవద్దు, ఎంతో వినయ విధేయవత్తలతో మెలగవలెను అని అలా పంపించాడు. అలా భక్తులందరూ వెంటరాగా పార్వతీ పరమేశ్వరులు రజతాచలమునకు వెంచేశారు. భక్తులు ఇలా పరమాత్మకు మంగళ నిరాజనాలు అర్పిస్తున్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరొక దీక్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.